ధనమాయ ధనమ ఆశుకేషాయ ధనమశ్రేభ్యాయ ధనమ పూర్వ్యాయ ధనమస్తాయ ధనమ

ఏ ప్రజాంగిణ్యేత్రుద్రావిడస్థిరేంద్రుంగమత్రయోజనే సంతాన్ని సమ్మతి సమాజ్ఞే భక్తే.

0: ஓம் பார்வதி கண்டம் 50வது அத்தியாயம் ஆரம்பம். பிரம்மோவாச ததச்சாஹம் முனிகணை சேஷகிருத்யம் சிவாங்கயா அகார்ஷம் நாரத பிரீத்யா சிவா சிவவிவாஹத தயோ சிரோபிஷேகஸ்ச பபூவாதரதஸ்தத த்ருவஸ்ய தரிசனம் விப்ரஹ காரயாமாசுராதராத் ஹிருதயாரம்பனம் கர்ம பபூவ ததனந்தரம் ஸ்வஸ்தி பாடஸ்ச விப்ரேந்திர மகோத்சவ புரஸ்வர சிவா சிரசி சிந்தூரம் ததோ சம்புர்த்விஜாக்யயா தானம் கிரிஜாபிக்யாத் அத்புதாவரண்யா பபூவஹம் ததோ விப்ராக்யயா தௌ த்வாவேகாசன சமாசிதௌ லேபாதே பரமாம் சோபாம் பக்தசித்த முதாவஹாம் ததஸ்வஸ்தானமாகத்ய சம்ஸ்ரவ ப்ராசனம் முதாம் சக்ரதுஸ்தௌ நிதேஷான்மே அத்புதலீலாகரௌ முனே இத்தம் நிவர்த்தே விதிவத் யாஜ்ஞை வைவாஹிகே சிவஹம் ப்ரஹ்மணே பூர்ணபாத்திரம் மே ததௌ லோககிருதே பிரபுஹு கோதானம் விதிவச்சம்புர் ஆச்சாரியாய ததௌ ததஹம் மகாதானானி ஜப்ரீத்யா யானி மங்களதானி வை ததஷம் சதசுவர்ணம் ச விப்ரேப்யஸ் ததௌ பிரதக பஹுப்யோ ரத்னகோடீஷ்ச நானாத்ரவ்யாண்யநேகஜஹம் ததானி மமரா சர்வே பரே ஜீவாச்சராச்சராஹ அம்புதுச்சேத பிராதீவ பபூவாதீஜயத்வனிஹிம் மங்களத்வனிகானஞ்ச பபூவ பஹுசர்வதஹம் வாத்யத்வனிரபூத்ரம்யோ சர்வானந்த பிரவர்த்தனஹம் ஹரிர்மயாத தேவாச்ச முனயச்சாபரே கிலாஹ கிரிவாமந்திரிசு பிரீத்யா ஸ்வஸ்தானம் பிரயுத்ருதம் ததானீம் சைலநகரே ஸ்ரியஸ்ச முதிதாவரம் சிவாசிவௌ சமானீய யு குஹவராலயம் லௌகிகாச்சாரம் ஆஜர்ணுர் தாஸ்திரியஸ்தத்ர சாதிருதாஹ மகோத்சாஹோ பபூவாத சர்வத பிரமுதாவஹம் அததாஸ்தௌ சமானீய தம்பதீ ஜனசங்கரௌ வாசாலயம் மகாதிவ்யம் பவாச்சாரம் வியதுர்முதாம் அதோ சமீபமாகத்ய சைரேந்திர நகரஸ்ரிய நிர்வத்திய மங்களம் கர்ம பிராபயன் தம்பதீ கிரகம் கிருத்வா ஜயத்வனிம் சக்ருர் கிரந்தி நிர்மோசனாதிகம் சஸ்மிதா சகடாட்சாஷ்ச உலகாஞ்சித விக்கிரஹ வாசகேஹம் சம்பிரவிஷ்ய முமுஹு காமினீவராஹ பிரசம்சன் ஸ்வஸ்ய பாக்யானி பஸ்யந்தஃ பரமேஸ்வரம் மகாசுரூப வேஷஞ்ச சர்வலாவண்ய சம்யதம் நவீன யௌவனஸ்தம் ச காமினீ சித்தமோஹனம் ஈஷத்தாஜ பிரசன்னாஸ்யம் சகடாக்ஷம் சுசுந்தரம் சுசூக்ஷ்ம வாசோ பிப்ராணம் நானாரத்ன விபூஷிதம் ததானீம் திவ்ய நார்யஸ்ச சோடசாரம் சமாயயுஹ தௌ தம்பதீஜ சந்திரஷ்டம் மகாதர புரஸ்வரம் சரஸ்வதீஜ லக்ஷ்மீஷ்ட சாவித்ரி ஜாஹ்னவீ ததா அதிதிஷ்ட சசீஜைவ லோபா முத்ராப்யருந்ததி அஹல்யா துளசீ ஸ்வாஹா ரோஹிணீ ச வசுந்தரா சதரூபஜ சஞ்ஞா ச ரதிரேதா சுரஸ்திரிய தேவகன்யா நாககன்யா முனிகன்யா மனோஹரா தத்ரயாயாசிதாஸ்தாசாம் சங்க்யாம் கர்த்தும் சகக்ஷமஹ தாபீரத்னாசனே தத்தே தத்ரோ வாசசிவோ முதாம் தமோஜுஹு க்ரமதோ தேவ்ய சுஹாசம் மதுரம் வஜஹ சரஸ்வத்யுவாச ப்ராப்தா சதி மகாதேவாதுனா பிராணாதிகா முதாம் திருஷ்டா பிரியாசி சந்திராபம் சந்தாபம் த்யஜ காமுகம் காலம் கமய காலே ச சதி சம்ஸ்லேஷ பூர்வகம் விஸ்லேஷஸ்தேன பவிதா சர்வகாலம் மமாஸ்ரிதா லக்ஷ்மீருவாஜம் லஜ்ஜாம் விஹாய தேவேஷ சதீம் கிருத்வா சுவக்ஷசீம் திஷ்டதாம் பிரதி காலஜ்ஜா பிராணாயாந்தியயா வினா சாவித்ரிவாச போஜயித்வா சதீ சம்போ சீக்ரம் த்வம் புங்க்ஷ்வ மாகிதஹ ததாசம்ய சகர்ப்பூரம் தாம்பூலம் தேஹி சாதரம் ஜாஹ்னவியுவாச ஸ்வர்ணகாந்திகராம் த்வா கேஷான் மார்ஜய யோஷிதஹம் காமின்யா ஸ்வாமி சௌபாக்ய சுகம் நாதஃ பரம் பவேத் அதிதிருவாச போஜனாந்தே சிவ சம்பும் முகம் சுத்தியர்த்தமாதராத் ஜலம் தேஹி மகாப்ரீத்யா தம்பதி பிரேம துர்லபம் சச்சுவாச்ச கிருத்வா விலாபம் சத்யத்ஹேதோ சிவாம் கிருத்வா ச வக்ஷசி யோ பப்ராமானிஷம் மோஹாத் காலஜ்ஜாதே பிரியாம் பிரதி லோபாமுத்ரோ வாச வியவஹாரோ ஹிதஸ்திரீணாம் புக்த்வா வாசகிருஹே சிவ தத்வா சிவாயை தாம்பூலம் சயனம் கர்த்தும் அர்ஹசி அருந்தத்யவாச மயா தத்தாம் சதீமேனாம் துப்யம் தாதுமனீப்சிதாம் விதம் போதயித்தேமாம் சுரதிம் கர்த்தும் அர்ஹதி அஹல்யோவாச்சம் விருத்தாவஸ்தாம் பரித்யஜ்ய சதீவதருணோ பவ ஏனமேனானுமன்யேத த்வாம் சுதார்ப்பித மானசாம் துலஸ்யுவாச சதீ த்வயா பரித்யக்தா காமோ தக்தஃ புராகிருதம் கதம் ததா வசிஷ்டஶ்ச பிரபோ பிரஸ்தாபிதோதுனா ஸ்வாஹோவாச ஸ்திரோ பவ மகாதேவ ஸ்திரீணாம் வஜதி சாம்பிரதம் விவாஹே விவஹாரோஸ்தி புரந்த்ரீணாம் பிரகல்பதா ரோஹிண்யுவாச காமம் பூரய பார்வத்யாஹ காமசாஸ்திர விசாரத குரு பாரம் ஸ்வயம் காமி కామినీ కామసాగరం వసుంధరోవాచ జానాసి భావం భావజ్ఞ కామాస్తానాం యోషితాం నచస్వం స్వామినం శంభో ఈశ్వరం పాది సంతతం శతరూపోవాచ భోగం దివ్యం వినా భక్త్వా అహితుష్యేత్ క్షుధాతురః ఏన తుష్టిర్భవేత్ శంభో తత్కర్తుముచితం స్త్రియాః సంయోవాచ తూర్ణం ప్రస్థాపయ ప్రీత్యా పార్వత్యా సహ శంకరం రత్న ప్రదీపం తాంబూలం కల్పం నిర్మాయ నిర్జనే బ్రహ్మోవాచ శ్రీనాం తద్వచనం శ్రుత్వా తావువాచ శివస్వయం నిర్వికారశ్చ భగవా యోగీంద్రానాం గురుర్గురుః శంకర ఉవాచ దేవ్యో నూతవచనం ఏం భూతం మమాంబికం జగతామాతర సాధ్య పుత్రే చ భరతా కథం బ్రహ్మోవాచ శంకరస్య వచ శ్రుత్వా లజ్జిత సురయోచిత బభూవుః సంభ్రమా తూష్ణీం చిత్రపుత్తలికా యథా భుక్త్వా మిష్టాన్నమాచమ్య మహేశో హృష్టవానతః సకర్పూరం చ తాంబూలం బుధే భార్యయా సహ ఇతి శ్రీ శివ మహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం తృతీయే పార్వతీ ఖండే పరిహాస వర్ణనం నామ పంచాశత్తమోధ్యాయః ఓం పార్వతీ ఖండం 50వ అధ్యాయం పూర్తి ఓం.
1: ఓం నమశివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమశివాయ.
0: ఓం పార్వతీఖండం 51వ అధ్యాయం ఆరంభం. ఓం బ్రహ్మోవాచ తస్మిన్నవసరే జ్ఞాత్వానుకూలం సమయం రతిః సుప్రసన్నా చ సంప్రాహం శంకరం దీనవత్సలం రతిరువాచ గృహీత్వా పార్వతీం ప్రాప్తం సౌభాగ్యమతిదుర్లభం కిమర్థం ప్రాణనాథో మే నిస్వార్థం భస్మసాత్కృతః జీవయాత్రా పతిం మేహి కామవ్యాపారమాత్మని కురు దూరం చ సంతాపం సమవిశ్లేషహేతుకం వివాహోత్సవ ఏతస్మిన్ సుఖినో నిఖిలా జనాః అహమేక మహేశాన దుఃఖినీ స్వపతిం వినా సనాథాం కురు మాం దేవ ప్రసన్నో భవ శంకర స్వోక్తం సత్యం విధేహి త్వం దీనబంధో పరప్రభో త్వాం వినా క సమర్థోత్ర త్రైలోకే సచరాచరే నాశని మమ దుఃఖస్య జ్ఞాత్వేతి కరుణాం కురు సోత్సవే స్వవివాహేస్మిన్ సర్వానంద ప్రదాయినీ సోత్సవాం అభిమాం నాథ కురు దీన కృపాకర జీవితే మమ నాథేహి పార్వత్యా ప్రియయా సహ సువిహారః ప్రపూర్ణశ్చ భవిష్యతి న సంశయః సర్వం కర్తుం సమర్థోసి యతస్త్వం పరమేశ్వరః కిం బహూక్త్యాత్ర సర్వేశ జీవయాశు పతిం మమ బ్రహ్మోవాచ తదిత్యుక్త్వా కామభస్మ తదౌ సగ్రంథి బంధనం రురోద పురతః శంభోర్నాథం నాథేద్యుదీర్య చ ప్రతిరోదనమాకర్ణ్య సరస్వత్యాదయ స్త్రియః రుడు సకలా దేవ్యః ప్రోచుర్దీనతరం వదః దేవ్యవూచుః భక్తవత్సల నామాత్వం దీనబంధుర్దయానిధిః కామజీవయ సోత్సాహం రతిం కురు నమోస్తుతే బ్రహ్మోవాచ ఇది తద్వచనం శ్రుత్వా ప్రసన్నోభూన్మహేశ్వరః కృపాదృష్టిం చకారాశు కరుణాసాగరః ప్రభుః సుధాదృష్ట్యా శూలభృతో భస్మతో నిర్గతస్మరః తద్రూపవేషచిహ్నాత్మా సుందరోభూత్ సుందరోద్భుతమూర్తిమాన్ తద్రూపం చ తదాకార సస్మితం సధనుశ్శరం దృష్ట్వా పతిం రతిస్తం చ ప్రణనామ మహేశ్వరం కృతార్థాభూచివం దేవం తుష్టావచ కృతాంజలిః ప్రాణనాథప్రదం పత్యా జీవితేన పునః పునః కామస్య సుతిమాకర్ణ్య సనారీకస్య శంకరః ప్రసన్నో భవదత్యంతం ఉవాచ కరుణార్ద్రధీః శంకర ఉవాచ ప్రసన్నోహం తవ స్తుత్య సనారీకస్య చిత్తజ స్వయం భవవరం బ్రూహి వాచితం తద్దామి తే బ్రహ్మోవాచ ఇది శంభువచ శ్రుత్వా మహానదన్ స్మరం సదః ఉవాచ సాంజలిర్నమ్రో గద్గదాక్షరయా గిరా కామ ఉవాచ దేవదేవ మహాదేవ కరుణాసాగర ప్రభో యది ప్రసన్నః సర్వేజః మమానందకరో భవ క్షమస్వ మే పరాధం హి యత్కృతశ్చ పురా ప్రభో స్వజనేషు పరాం ప్రీతిం భక్తిం దేహి స్వపాదయోః బ్రహ్మోవాచ ఇత్యాకర్ణ్య స్మరవదః ప్రసన్నః పరమేశ్వరః ఓమిత్యుక్త్వా బ్రవీత్తం వై విహసన్ కరుణానిధిః ఈశ్వర ఉవాచ హే కామాహం ప్రసన్నోస్మి భయం త్యజ మహామదే గచ్చ విష్ణు సమీపం చ బహిస్థానే స్థితో భవ బ్రహ్మోవాచ సచ్చ్రుత్వా శిరసా నత్వా పరిక్రమ్య స్తువన్ విభుం బహిర్గత్వా హరిం దేవాన్ ప్రణమ్య సముపాసితః कामं सम्भाष्य देवाश्च तदस्तस्मै शुभाशिषम् विश्वादय प्रसन्नास्ते प्रोच स्मृत्वा शिवम् हृदि देवावोचुः धन्यस्त्वम् स्मर सन्दग्धः शिवेनानुग्रहीकृतः जीवयाम स सत्त्वांश कृपादृष्ट्या अखिलेश्वरः सुखदुःखदो न चान्योऽस्ति यतस्त्वकृतभृत्पुमान् काले रक्षाविवाहश्च निषेघः केन वार्यते ब्रह्मोवाच इत्युक्ता तेज सम्मान्य तम् सुखेनामरा सदा सन्तस्तुस्तत्र विश्वाद्या सर्वे लब्धमनोरथाः सोऽपि प्रमुदितस्तत्र समुवाच शिवाज्ञया जय शब्दो नमः शब्दः साधशब्दो बभूवः ततः शम्भुर्वासगेः वामे संस्थाप्य पार्वतीम् मिष्टानम् भोजयामास तम् च सा च मुदान्विता अथ शम्भुर्भवाचारी तत्र कृत्यम् विधायतत् मेनामामन्त्र्य शैलम् च जनवासम् जगामसः महोत्सवस्तदा चासीत् वेदध्वनिरभून्मुने वाद्यानि वादयामासुर्जनाश्चतुर्विधानि च शम्भुरागत्य स्वस्थानम् अवन्दे च मुनीम् सदाम् हरिम् च माम् भवाचारात् वन्दितो भूत् सुराधिभिः जय शब्दो बभूवात नमः शब्दस्तथैव च वेदध्वनिश्च सुभदः सर्वविघ्नविदारणः अत विष्णुरहम् शक्रः सर्वे देवाजसर्षयः सिद्धा उपसुरा नागा सुष्ठुवुस्ते पृथक् पृथक् देवावोचुः जय शम्भोऽखिलाधार जय नाम महेश्वर जय रुद्र महादेव जय विश्वम्भर प्रभो जय कालीपते स्वामिन् जयानन्द प्रवर्धक जय त्र्यम्बक सर्वे च जय मायापते विभो जय निर्गुण निष्काम कारणातीत सर्वग जय लीलाखिलाधार धृतरूप नमोऽस्तुते जय स्वभक्त सत्काम प्रदेश करुणाकर जय सानन्द सद्रूप जय माया गुणाकृते जयोग्रमृड सर्वात्मन् दीनबन्धो दयानिधे जया विकार माये च वाङ्मनोतीत विग्रह ब्रह्मोवाच इति स्तुत्वा महेशानम् गिरिजानायकम् प्रभुम् शिशेविरे परप्रीत्या विष्माद्यासे यथोचितम् अथ शम्भुर्महेशानो लीलात्त तनुरीश्वरः ददौ मानवरम् तेषाम् सर्वेषाम् तत्र नारद विष्माद्यासेऽखिलास्तातम् प्राप्याज्ञाम् परमेशितुः अतिहृष्टा प्रसन्ना स्याः स्वस्थानम् जग्मुराधृताः इति श्रीशिवमहापुराणे ब्रह्मनारदसंवादे द्वितीयायाम् रुद्रसंहितायाम् तृतीये पार्वतीखण्डे कामसञ्जीवनवर्णनम् नाम एकपञ्चाशत्तमोऽध्यायः ॐ पार्वतीखण्डम् 51वाँ अध्यायम् पूर्ति ॐ
2: ॐ नमः शिवाय
3: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
4: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurvedam, Madhyandina Shaka, Adhyayam 25.

ఎంత మహాపండితుడైనా కూర్చోబెట్టానండి, పుణ్యఫలంగానే అలాగే ఉన్నాను అనలేడు. పాపఫలంగా అతడి దుఃఖాలు అతడికి ఉన్నాయి, లేకపోతే ఇదే ఈ లోకంలో తిరగడు. నమ శోభ్యాయచ, శోభ్యాయచ అంటే పాప పుణ్య మిశ్రితమైన భూలోకంలో అంతర్యామిగా ఉన్నాడు పరమాత్మే. అలాగే క్షేమ్యాయచ స్వర్గాది లోకాల్లో ఆయన అంతర్యామి, యామ్యాయచ యమలోకంలో కూడా ఆయన అంతర్యామి. ఏ లోకానికి వెళ్ళినా ఆయన ఉంటాడు. అందుకే అన్నమయ్య అంటాడు, ఏ లోకంలో ఉన్నా పర్వాలేదు, అన్ని లోకాలు నువ్వేనే, జ్ఞానం ఉన్నవాడికి వాడు ఏ లోకంలో ఉండడు నీలో ఉంటాడని చెప్పాడు. ఎంత ఆశ్చర్యకరమైనది. ఇదే చరాచరాత్మక తనుజ్ఞానే భవానీపతి సాయుధ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం అంటారు శంకర భగవత్పాదులు వారు. ఇక్కడ ఆ ఎరుక కలగాలి. ఆ ఎరుక కలిగితే ఏమవుతుందంటే నేను ఉపాధిలో ఉన్నాను అని గర్వం పోతుంది. ప్రతి ఉపాధిలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఏ మర్యాదతో ఎలా చూడాలో తెలుస్తుంది. అది విభూతి యోగంలో కృష్ణ పరమాత్మ చక్కగా చెప్పాడు. విద్యావిని సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునుచైవ స్వపాకేచ పండిత సమదర్శన. విభూతి యోగం బాగా అర్థమైతే విశ్వరూప సందర్శనం అర్థమవుతుంది. ఆ విభూతి యోగం విశ్వరూప సందర్శనం రెండు తెలిస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అది కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఆ విభూతి యోగ విశ్వరూప సందర్శన యోగములే రుద్రనమకం, మరొకటి కాదు. అయితే విభూతి యోగంలో ఏముంటుందంటే ప్రతిదానిలో గొప్ప వస్తువు నేనే అని చెప్తాడు ఆయన. అలా కాకుండా కనబడే ప్రతిదానిలో గొప్ప వస్తువైన పరంజ్యోతి నేనే అని చెప్తాడు రుద్రంలో. అంతే తేడా. ప్రతి దాంట్లో పరమాత్మను చూడడం తెలివి ఏమిటో చక్కగా చెప్తుంది మనకు రుద్రం. ఆ తెలిసిన తర్వాత అంతటా శివుడున్నాడని తెలిసాక, సుఖం దుఃఖం కూడా ఆయనే ఇస్తున్నాడని తెలిసాక, ఆయన పాదాలు పట్టుకున్నాక సుఖం దుఃఖం కూడా ఆనందంగా మారిపోతాయి, శివంగా మారిపోతాయి. శివం అంటే మంగళకరం, కళ్యాణకరం. కనుక రుద్రం చదివితే సుఖాలు దుఃఖాలు కూడా అవసరమైతే దుఃఖం తీసి సుఖమిస్తాడు, అవసరమైతే దుఃఖం కూడా అనుభవింపజేస్తాడు. కానీ నీకు ఆ దుఃఖాన్ని సుఖాన్ని కూడా సాక్షి రూపంగా చూడగలిగే జ్ఞానాన్నిచ్చి అంటకుండా చేస్తాడు. అది రుద్రం యొక్క ప్రయోజనం. ఈ రహస్యాన్ని చెప్పాడు ధూర్జటి. పవి పుష్పంబగు అగ్నిమంచగు అకూపారంభు భూమి స్థలమౌ శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ అవనీ మండలి లోపలన్ శివశివేత్యభాషణోల్లాసికిన్. ఆ భావమే రుద్రం అంటే. వజ్రాయుధం ప్రయోగించినా పూలమాల అయిపోతుంది అయ్యా భక్తుడి మీద. అంటే వజ్రాయుధం ఘోరమైతే పూలమాల అఘోరం. వాడిని అగ్నిలో పడేసినా నీరైపోతుంది, వాడికి విషమిచ్చినా అమృతం అయిపోతుంది. విషం ఘోరం, అమృతం అఘోరం, నిప్పు ఘోరం, నేలేమో అఘోరం. కానీ నీ భక్తుడికి అన్నీ అఘోరములే, అన్నీ శివమే చేస్తావు. అందుకే ఘోరంగా కనబడిన ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన అఘోరుడైపోతాడు. అదే మొదటిగా అఘోర అపాప కాశిని ఆ మంత్రంలో అక్కడే వేదాంతం అంతా చెప్తున్నాడు. పైగా ఆ చెప్పే విధానంలో ఏంటంటే యమలోకం అంతా ఫుల్ అయ్యేటట్టు చేస్తూ వీళ్ళకి చేతికి నిండా పని పెడతాడు. ఎవడైనా కంపెనీ పెట్టుకుంటే అది కంపెనీ డెవలప్ అవడం కోసం ఏజెంట్లు ఎలా ఉంటారో అదేవిధంగా ఇక్కడ యముడికి కూడా ఏజెంట్స్ ఉన్నట్ట. వాళ్ళని పిలిచి సమావేశం పెట్టేట. పురాణం ఇలా కథగా చెప్పకపోతే మనకు జ్ఞానం ఎక్కడొస్తుందండి? ఇలాగే కూర్చోబెట్టి గోగ్న అంటే ఇంద్రియ భ్రాంతిని పోగొట్టువాడు, దేహాత్మ భ్రాంతిని పోగొట్టువాడు అని ఉపనిషత్తులే చెప్తే మనకి ఈయన 12.5 అన్నారు గనక అంతవరకు చెప్తాడేమో అని భయం కూడా కలుగుతుంది మనకి. కానీ పురాణం ఎంత అందంగా చెప్పింది చూడండి. అందుకే పురాణం అంత గొప్పది. అది చేసిన పని ఎవరూ చేయలేరు. మొత్తానికి యమలోకం ఖాళీగా అయినప్పుడు యముడు ఏజెంట్లు పిలిచాడు. ఆ ఏజెంట్లు ఎవరు అంటే పాపరూప రోగరూప దేవతలట. వీళ్ళు యమలోకాన్ని ఫుల్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఆ పాపాలు మానవులు చేస్తే ఆ పాప రూపంలో పీడిస్తూ ఉంటారు రోగాలు. వీళ్ళు కూడా దేవతలేట. దేవతలు కాకపోతే బాధించే శక్తి కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ దేవతలు రాకుండా ఉంటే మంచిది, కానీ వద్దన్నా వస్తారు. ఎవడు సృష్టిలో దుఃఖం కావాలనుకోడు, అయినా వస్తూ ఉంటుంది. ఏం చేస్తాం, ఏ రోగ రూపంలోనూ వస్తుంది. ఆ రోగరూప దేవతలు ఉంటారు. రోగరూప దేవతలు ఉంటారనడానికి పూతన అని ఒక పేరుంది. అది ఒక రోగరూప దేవత. అది పూతన ఒక రోగం, అది దానికి అధిదేవత. అది ఇలా ప్రధానికి దేవతలు ఉంటూ ఉంటారు. అది పెద్ద విజ్ఞానం. అది ఇలాంటి రోగరూప దేవతలు పాపరూప దేవతల సమావేశంలో మాట చెప్పేట. నువ్వు చెప్పినట్టు యమలోకం నింపాలని మాకు ఉంది. పాపం చేసే సంస్కారం ఉన్న వాళ్ళకే పాపం చేయిస్తారు వాళ్ళు వెళ్ళి. అది అందుకని ఎవరో వాళ్ళ పుణ్యాత్ముల దగ్గరికి వెళ్ళి చేయరు. ఆ సంస్కారం ఉన్న వాళ్ళకే అది వస్తుంది. చూడండి, కొన్ని వాతావరణాల్లో క్రిమికీటకాలు వస్తాయి. ఆ వాతావరణం ఉంది కనుక క్రిమికీటకాలు వచ్చాయి. అలాగే పాప సంస్కారం ఉన్నవాళ్ళకే పాపం చేసి బుద్ధి పుడుతుంది, దానివల్ల రోగాలు బాధలు అన్ని అనుభవిస్తారు. తెలుసుకోండి. కనుక ఆ సంస్కారం ఉన్నవాళ్ళు చాలా మంది భూమి మీద ఉన్నారు, అయినా మీరు వెళ్ళి వాళ్ళ చేత పాపాలు చేయించట్లేదు, వాళ్ళకి రోగాలు ఇవ్వట్లేదు, నా యమలోకం నింపట్లేదు అన్నట్టు. అక్కడ కంప్లైంట్ అది. నిజమేనయ్యా, వాళ్ళకి పాపరూప సంస్కారములు ఉన్నాయి, కానీ మేము వెళ్లే లోపలే వాళ్ళ పాపరూప సంస్కారాలని తీసేస్తున్నారు, అక్కడ క్లెన్సింగ్ చేసేస్తున్నారు, ఆ సంస్కారం లేకుండా చేసేస్తున్నారు. కాబట్టి మేము వెళ్ళలేకపోతున్నాం. ఏమిటయ్యా, ఎందుకు వెనక్కి వచ్చేస్తున్నారు మీరు అంటే, ఏం చేస్తాం మేము ఏ నగరంలోకి వెళ్ళినా
ఏ గ్రామంలోకి వెళ్ళినా, పర్టికులర్ గా ఈ భారతదేశంలో ఉందే, ప్రతి వాడు ప్రతి ఊళ్ళో రుద్ర నమకాన్ని చదువుకుంటున్నారు, శివారాధన చేస్తున్నారు, కాబట్టి మేము వెళ్ళలేకపోతున్నాం అన్నట్టు. వాళ్ళ పాప సంస్కారములు పోతున్నాయి. దాంతో పోయిన వాడి దగ్గరికి మేము ఎలా వెళతాం? మాకు ఆ హక్కు లేదు. అంటే పాపాలకు కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయట. వాళ్ళు ఎప్పుడైతే ఆ పాపరూప సంస్కారాన్ని పోగొట్టుకుంటున్నారో అది పెద్ద ప్రాయశ్చిత్తం. అంతకు మించిన ప్రాయశ్చిత్తం లేదు. కనుక రుద్రారాధన చేసిన వాడిని పాపంకు రోగము రెండు బాధించవు. కనుక మేము బాధించలేకపోతున్నామయ్యా అంటే, ఇలా అయితే లాభం లేదు, పదంటే మనందరం కట్ట కట్టుకుని వెళదాం, అవసరమైతే ధర్నా చేద్దామని బయలుదేరేట ఏముడు ఎక్కడికి? బ్రహ్మలోకానికి. ఎందుకంటే దేవతల్లో ఏ ట్రబుల్ వచ్చినా బ్రహ్మగారు సవరించాలి. ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. ఇదేమిటో, ఈయన బాగుందా? పోర్ట్ఫోలియో ఇచ్చో, ఆఫీస్ ఇచ్చో, పని లేదు. కనుక నువ్వు చేసి పని ఏం బాగలేదు. సృష్టికర్తవు నువ్వు గనక దీన్ని కొంచెం సవరించాలి. నువ్వు కలియుగం మొదలైన వచ్చినప్పుడు పాపరూప సంస్కారం ఉన్న వాళ్ళని కుప్పలు తెప్పలుగా పుట్టించి పారేస్తావు. వాళ్ళందరూ కూడా రుద్రం అవి చదువుకుంటూ కూర్చుంటే నా యమలోకానికి పని ఎక్కడా? వాళ్ళ అనుభవం నుంచి దూరం అయిపోతున్నారు. వాళ్ళకి పాప బాధ లేదు, రోగ బాధ లేదు. ఇదేం చేయాలంటే కొంచెం చూశాడు బ్రహ్మగారు, ఇది ఆలోచించాల్సిన విషయమేనయ్యా. సృష్టి ఎప్పుడు బ్యాలెన్స్ అవుతూ ఉండాలి. మొత్తం సత్వగుణం ఉన్న ప్రమాదమే, మొత్తం రజోగుణం ఉన్న ప్రమాదమే, మొత్తం తమోగుణం ఉన్న ప్రమాదమే. కనుక ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలంటే నేను ఇద్దరిని సృష్టిస్తానన్నాడు. సృష్టించక్కర్లే, వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రస్తుతం పని లేదు, నట్టే పెట్టాను, వాళ్ళు పిలుస్తానన్నాడు. వాళ్ళు ఎవరంటే అవిద్య కొడుకుల్ట. ఎవరికి? అవిద్యకి. ఎవరైనా ఇలాంటి పేర్లు పెట్టుకుంటారండి? పుట్టిన వాళ్ళకి అవిద్య అని ఒకడు, పాపం అని ఒకడు పేర్లు పెట్టుకుంటారా? అంటే ఇదంతా కూడా మనకి సింబాలిజం, ప్రతీకవాదం. అవిద్య కొడుకుల్ట, వాళ్ళ ఇద్దరు పేర్లు ఉన్నారు చూడండి ఎంత బాగుంటాయో. భాష తెలియదు కనుక బాగున్నాయని పెట్టుకున్నారు పిల్లలకి. ఒకరి పేరు దుర్మేధ, ఇంకొకరి పేరు అశ్రద్ధ. చాలా బాగుంది చూడండి, దుర్మేధ అశ్రద్ధ. వాళ్ళిద్దరిని సృష్టించట, మీరిద్దరు వెళ్ళండి అన్నట్ట. పాపరూప దేవతలు వెళ్ళలేకపోయే మేము వెళ్ళగలమా అంటే ఎవడో ఒకడు సంధిస్తాడు కాస్త. మీరంత గొప్పవాళ్ళంటే కిటికీలోంచి దూరం అంటే క్రమంగా దూరి తలుపులు కూడా తెరిచి బంట్లందరినీ తెచ్చుకురాగలరు లోపలికి. అంత గొప్పవాళ్ళు. మన గొంటి కది చెప్తారు, తలదొచ్చడానికి చోటిస్తే ఒళ్ళంతా దూర్చిందని. అలాంటి వాళ్ళు మీరు. మీరు ప్రయత్నించండి వెళ్ళండి అంటే ఈ అశ్రద్ధ దుర్మేధ వెళ్ళి చాలా ట్రై చేసేట, ఎక్కడ దూరుదామా అని ప్రయత్నించి ప్రయత్నించి ఎక్కడో ఎవడో సంధిచ్చాడండి, దూరిపోయే నలుల్లో కలి దూరినట్టు ఎలాగో దూరిపోయాడు. ఆ దూరిపోయి ఏం చేశారంటే స్ప్రెడ్ అయిపోయాడు వైరస్ లాగా. దూరడం ఆలస్యం, స్ప్రెడ్. అందరిలోకి దూరిపోయేట ఎవరు? ఈ దుర్మేధ అశ్రద్ధ. ఈ వీటికి అర్థాలు చెప్తాను చూడండి. అశ్రద్ధ అంటే శాస్త్రవాక్యాల యందు నమ్మకం లేకపోవడం, ఇది అశ్రద్ధ. బహుశా అలాంటి వాళ్ళు ఇక్కడికి రాలేదు అనే నమ్మకం నాకు లేదు. ఉండుంటారు శాస్త్రవాక్యముల యందు నమ్మకం లేదు. ఒక ఆయన మధ్యన అతను అన్నాడండి, ఏమనంటే నేను దేవుణ్ణి నమ్మనండి, చిన్నప్పుడు మా వాళ్ళకి బాగులేనప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తే తీర్చలేదు కనుక దేవుణ్ణి నమ్మను, ఇది ఆయనకి ప్రమాణం. అయిపోయిందా దేవుణ్ణి నమ్మడానికి నీ చిన్న ప్రమాణమా? భగవంతుడి ఉనికి గురించి ప్రమాణం నీ స్వానుభవం కాదు, శాస్త్రం అది. ఎక్కడంతే శాస్త్ర ప్రమాణం అంతే. శాస్త్రం చెప్పింది ఏమని? రుద్రం అనుష్ఠిస్తే బాగుపడతావు అని శాస్త్రం బోధించింది. అది నేను ఇంతవరకు పాటించారు వీళ్ళు, బాగున్నారు. శ్రద్ధతోనే తరించగలం గాని అందులో భగవద్ విషయం, అతీంద్రియ విషయం శ్రద్ధతోనే తెలుస్తుంది, అనుభవంతో తెలియదు ఇది. కొంతమంది అంటారు కనిపిస్తే నమ్ముతానండి అని కాదు, నమ్మితే గాని కనిపించడు. ఆయన ఏం చేస్తాం? అది ఆయన రూలు, ఇది నీ రూలు. నీ రూల్ ఆయనకి కట్టదు, ఆయన రూల్ నీకు గిట్టదు. ఇద్దరికి దూరం అలాగే ఉంది. ఏం కర్మ? ఆయనే చెప్పాడు నమ్మితే గాని కనబడిన ఆయన అన్నాడు. అందుకే అజ్ఞశ్చ అశ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యతి అని గట్టిగా చెప్పాడు. పాజిటివ్గా చెప్పాడు, నెగిటివ్గా చెప్పాడు, అనులోమంగా విలోమంగా రెండూ చెప్పాడు. అక్కడ ఒకటి శ్రద్ధావాల్ లభతే జ్ఞానం అన్నాడు, శ్రద్ధ ఉంటే తెలుసుకోగలవన్నాడు, శ్రద్ధ లేకపోతే నశించిపోతావు జాగ్రత్త అన్నాడు. రెండూ చెప్పాడు మహానుభావుడు. బోధ ఇలాగే చేస్తారు గురువులు, అందుకే రెండూ చేశాడు ఆయన. అందుకే అశ్రద్ధగాడు వచ్చి అలా చెప్తారు కానీ ఇక్కడ శివలింగం మీద పాలు పోసేస్తూ ఉంటే పాలు వేస్ట్ అవుతాయి కానీ అదేమి జ్ఞానం ఇస్తుందా, తరింపజేస్తుందా అన్నాడు. కొంతమంది అంటుంటారు ఆ శివుడికి అంత పాలు పోసే కంటే పేదలకు వెళ్ళి పాలు పెడితే చాలా బాగుంది కదండి అని. కొందరు అంటూ ఉంటారు అవును చాలా లాజికల్గా అన్నాడు కదండి అని వీడు అంటాడు. ఒకటి వాడి తర్కం ఎంత, అది ఒప్పుకోవడానికి వీడి బుద్ధి ఎంత, ఆలోచన లేదు. ప్రతివాడు మాట్లాడటమే అది వచ్చింది. నిన్న మొన్న బొడ్డూడు అనేవాడు కూడా ఋషుల ప్రశ్నలకి ప్రశ్నలు వేస్తాడే ఋషుల జ్ఞానానికి, ఎంత దుస్సాహసం ఆలోచించండి. ఇక్కడ దీనికి చిన్న ఉదాహరణ చెప్పాలంటే రుద్రంకి చెప్తూనే చెప్పాడు భారతంలో, వృక్షస్య మూలసేకేన శాఖా పుష్యంత వయ్యత. శివుడికి అన్ని పాలుపోయడం ఎందుకండి? నిజంగా ఆకలి కొన్న వాళ్ళకి వెళ్ళి పోయచ్చు కదా అంటే దీనికి మంచి ఉదాహరణ చెప్పారు అన్నమయ్య, బాగా చెప్తాడు దీనికి. మొదలుండ కొనలకు మోసి నీళ్లు పోయనేల అన్నాడు ఆయన. ఒక ఆయన పాపం తెలివైన వాడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళెట్ట నీళ్లు పొయ్యాలని, పైగా దగ్గరలో నీళ్లు లేవని

కనుక నాకు కనిపిస్తున్నది ఏమిటి, కొమ్మ నుంచే పండు కాయ వస్తాయని నాకు కనబడుతుంది, కనుక నేను కొమ్మకే పోస్తాను అన్నట్ట. మూర్ఖుడా, అక్కడ పండు కాయ కావాలంటే, కనబడే ప్రపంచంలో నీకు పండు కాయ కావాలంటే కనబడని ఈశ్వరుణ్ణి నువ్వు తృప్తిపరచాలి. అందుకే కనబడే చెట్టు నుంచి నీకు పండు కావాలంటే కనబడని మూలానికి నిలిపోయిరా, అది ఇక్కడ ఉంది. మూలం కనిపిస్తే పోస్తానని, మూలం నీకు కనిపిస్తే చెట్టు బతకదు, మూలం కనిపింపే చేసేది నీళ్లు పోస్తే చెట్టు బతకదు. అలాగే చాలా శక్తివంతమైంది కనుక నా గుండె ఎప్పుడు ఎక్స్పోజ్ చేస్తానంటే బతకం. అవి ఎప్పుడు రహస్యంగానే ఉంటాయి. అందుకే భగవంతుడు శక్తి ఎప్పుడు సూక్ష్మంగానే ఉంటాయి. కనుక దానికి పోయినా బాబు చెట్టు అంతా బాగుంటుంది. అందుకే విశ్వంలోంచి నీకు సత్ఫలితం కావాలి అంటే విశ్వేశ్వరుని రుద్రంతో ఆరాధించని శాస్త్రం చెప్తోంది. కానీ నువ్వున్నావే అశ్రద్ధతో దాన్ని చేసి, అశ్రద్ధ ఒక దోషం అయితే రెండవ దోషం దుర్మేధ. వాడికి మేధస్సు ఉంది, చాలా ఇంటలెక్టు, మేధావి, లాజికల్ ఆర్గ్యుమెంట్, రీజనింగ్ అన్ని ఉన్నాయి. కానీ ఏం లాభం, దుర్మేధ. అది ఇక్కడ బుద్ధి ఉంది కానీ దుర్బుద్ధి. దుర్బుద్ధి అంటే శాస్త్రవాక్యం తెలియకపోవడం, విశ్వసించకపోవడం అశ్రద్ధ అయితే ఉన్న శాస్త్రవాక్యానికి పెడార్థాలు కల్పించి దాని కువ్యాఖ్యానాలు చేసి చేయడం దుర్మేధ. ఈ రెండిటి చేత ఇక్కడ మంత్రం చదివిస్తే అక్కడ ఫలితం వచ్చేస్తుందా ఏమిటి, ఇక్కడ పంచాక్షరి తాళం తిప్పేసినంత మాత్రం బతుకు బాగుపడుతుందా ఏమిటి అని కుతర్కం చేయడం. నమ్మకపోవడం ఒక దోషం అయితే కుతర్కంతో దూరం చేయడం దోషం. ఇవి కొంతమందికి అప్పటికే వచ్చేసి వ్యాపించిపోయి ఉంటాయి, తొలగించరా దూరనంత వరకే, కానీ దూరితే మాత్రం కొన్ని ప్రాణాంతకాలేనండి. కొన్ని వ్యాధులు వస్తే మా డాక్టర్ గారు చెప్తారు ఇంకంతేనండి, మహా అయితే 6 నెలలు అంటారు. కొన్నిటికి మాత్రం ట్రీట్మెంట్ ఉంది. అందుకే దుర్మేధ అశ్రద్ధ మొలక దశలో ఉంటే తీసేయవచ్చు, కానీ ముదిరిపోతే మాత్రం వాళ్ళు మేధావులై ప్రపంచాన్ని తినేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది మనకి, మన కుహనా మేధావులు వీళ్ళందరూ అలాంటి వాళ్ళు. దుర్మేధ అశ్రద్ధ ప్రబలిపోయిన మేధావుల చేతిలోనే మనం ప్రస్తుతం అన్ని నడుస్తున్నాయి. ఏం చేస్తాం, వీళ్ళిద్దరూ వ్యాపించిపోయారు, దానితో యమలోకం ఫుల్ అయిపోయిందిటండి మొత్తం. యముడికి ఇప్పుడు ఖాళీ లేదు. అందుకే ఆయన ఒక పని పెట్టుకుంటాట, ఒక టైం పెట్టాడు ఆయన యమఘంటికలు అని. ఒక్కొక్కరిని తీసుకొచ్చేటప్పటికల్లా చాలా కష్టంగా ఉందని ఆ టైంలో పంపిస్తాట టూరిస్ట్ బస్సులు. దాని నిండా జనాలు కుక్కేస్తాట, మామూలుగా కాదు, యమదంష్టికలు. అందుకే సరిగ్గా దక్షిణాయన వచ్చిన తర్వాత మనకి ఆ కార్తీక మాసాల్లో వీటిలో ఒక్కొక్కడు తెగపోతూ ఉంటాడు, వీళ్ళందరినీ కుక్కేస్తాట. మనం చూడండి, ఏదైనా వీసా కోసమో పాస్పోర్ట్ కోసం వెళితే అక్కడ క్యూ, అక్కడ ఫ్లైట్ ఎక్కినప్పుడు విదేశాల్లో టిప్ టాప్గా ఉంటాడు, కానీ ఇక్కడ క్యూలో ఎండలు ఎండలో అలా పడి ఉండాల్సిందే. ఎంత మేధావైనా నరకం అనుభవిస్తాడు అక్కడ, తెలుసా? బహుశా ఇలాంటి నరకాలన్నీ అనుభవిస్తే అక్కడ అనుభవించక్కర్లేదేమో, అందుకే ఇక్కడ జరిగిపోతుంటే. ఒక ఆయన అన్నాడు, భారతదేశంలో పుడితే అసలు స్వర్గమేని అంటారే కదా, మరి భారతదేశంలోనే ఎక్కువ బాధలు ఉన్నాయంటే ఎక్కడైతే అన్ని బాధలు అనుభవింపజేసి అక్కడ బాధలు లేకుండా చేస్తారేమో అనిపిస్తుంది. అన్ని ఇక్కడ చూపిస్తున్నారు మనకి. ఇక్కడ ఎలాగైతే మీకు పాస్పోర్ట్ కోసం వీసాల కోసం క్యూల్లో పెట్టేస్తాడో, యముడు కూడా అంతమంది పాపాత్ములు అలా ఎండలో అలా మాడగొడతాట. అక్కడ తెలియదు మనకి, ఇక్కడ క్యూకి అలా అల్లాడతాం, కానీ అక్కడ రెస్ట్ తీసుకుందామంటే చెట్టు నీడ కూడా ఉండదు, మధ్యలో వాటర్ ఇద్దామంటే టీలు కాఫీలు అమ్మేవాళ్ళు కూడా దొరకరు, అంత బాధ. నేను హాస్యంగా చెప్పాను కానీ శాస్త్రం ఇది కరెక్ట్ అండి. ఈ శరీరం ఉన్నప్పుడు తెలియదు కానీ ఈ శరీరంతో నవ్వుతూ చేసిన దాన్ని తర్వాత ఏడుస్తూ అనిపించక తప్పదు. ఈ శరీరం లేనప్పుడు పడే యాతన ఉందే ఆ బాధ, అసలు అటు యమలోకానికి పోయినా కొంత బాధ లేదు, ఇక్కడ ఇంకా యాతన. అలా కుక్కేస్తాట యముడు ఆ సమయంలో. ఆయన అంటట, బతుకున్నప్పుడు శివనామో విష్ణునామో చేసుకుంటే మీకు ఈ బాధ లేదు కదా అంటట. అలా ఆయన చేత అనిపించుకునే కంటే ముందే అనుకుంటే మనకు ఆ బాధ లేదండి ఇక్కడ, కానీ షెల్టర్ అయినా దొరుకుతుంది కనీసం. ఇలాగ మనకి ఈ రుద్రం ఏం చెప్తుందంటే, అది కానీ చేసుకుంటే దుర్మేధ అశ్రద్ధ వదిలివేసి, ఇది కానీ చేసుకుంటే నువ్వు ఇంకా నరకానికి పోవు, హాయిగా ఉంటావు, ఇహలోకంలో ఐహిక ఫలాలు లభిస్తాయి, పరలోక సుఖాలు లభిస్తాయి, ఇహలోక పరలోక సుఖాలకి అతీతమైనటువంటి పారమార్థిక జ్ఞానము లభిస్తుంది ఇక్కడ. అది రుద్రం ఇచ్చిన గొప్ప ప్రయోజనం. ఇంకేం కావాలండి, జీవుడికి కావాల్సిన సర్వము ఇస్తున్నది రుద్రం. అది అనుకున్న ప్రత్యేకత. మరొకటి, ఈ రుద్ర నమ్మకం ద్వారా నేను చేసినటువంటి మరొక కష్టమైన లేదా పెద్దల వల్ల అనుగ్రహించిన బుద్ధి ఏమిటి అంటే, ఇది ఏదో శివుడికి సంబంధించిన మంత్రమనో విష్ణువుది కాదనో ఇలాంటి భావాలు నేను చెప్పలేదు. ఎందుకంటే కొంచెం సంస్కారం కలిగిన వారు వేదాన్ని పరిశీలిస్తే వేదం అంతా కలిపి ఒకే పరమేశ్వరుని గురించి చెప్తున్నది. కొందరికి భ్రాంతి ఉంది, పురుషోక్తం విష్ణువుది, రుద్రం శివుడిది అని. కానీ మీరు ఎప్పుడైనా శివాభిషేకం చేసినప్పుడు చూడండి, పురుషోక్తం చేస్తారు, రుద్రం చేస్తారు, నమ్మకం చేస్తారు, శ్రీసూక్తం కూడా చదువుతారు. ఏమిటి, అప్పుడు పరిశీలిస్తే తెలుస్తుంది మనకి రకరకాల దేవతల పేర్లు వినబడతాయి, కానీ ఒకే ఈశ్వరుణ్ణి ఇన్ని రకాలుగా దర్శిస్తున్నామనేది వేదం ఇచ్చిన జ్ఞానం. మొత్తం అదే చెప్తుంది, వేదం అంతా కలిపి ఒకే ఈశ్వర జ్ఞానాన్ని చెప్తుంది. అయితే ఒకే ఈశ్వరుడికి ఇప్పుడు నేనున్నా, మీరున్నారు.

0: మనందరికి ప్రతివాడికి ఒకే శరీరం ఉంది, అంతే కదా. ఒకే శరీరం నుంచి నేను అని ఒకడే మాట్లాడతాడు. కానీ మీరు ఒక్కరా, మీలో ఎన్ని ఇంద్రియాలు లేవు? ఏ ఇంద్రియం గొప్పది? ఏ ఇంద్రియం సరిగ్గా పనిచేయకపోతే ఆ ఇంద్రియమే గొప్పది అనిపిస్తుంది. అప్పుడు అది ఉంటే చాలయ్యా. ఒక ఆయన అంటాడు, బా ఏదైనా భరించగలం కానీ తలనొప్పి మాత్రం భరించలేమండి. ప్రస్తుతానికి తలనొప్పి వచ్చింది వాడికి, అందుకు కడుపు నొప్పి వస్తే మళ్ళీ అది కూత, దేని ప్రయోజనం దాందే. కానీ మీరు బాగా పరిశీలించండి, ఒక ఇంద్రియం చేసే పని ఇంకో ఇంద్రియం చేయదు, అంతా మీదేనే. ఒక ఇంద్రియం చేసినట్టు ఇంకో ఇంద్రియం చేస్తుందా? ఏం మీదే కదా. కళ్ళు పనిచేయలేదు, సరదాగా కాళ్ళతో చూసే ప్రయత్నం చేయండి, వల్ల కాదు ఇక్కడ. కనుక నేను అనబడే నీ చైతన్యంలోనే ఏ ఇంద్రియం పని దాందే అయింది. అలాగే పరమాత్మ ఈశ్వర రూపుడై ఉన్నప్పుడు ఇంద్రియ రూపాలుగా దేవతలు ఉంటారు, ఇది తెలుసుకోవాల్సింది. ఇది తెలిస్తే ఏ ఇంద్రియం ద్వారానైనా నువ్వు ఒకే ఈశ్వరుణ్ణి చూపిస్తున్నారు. ఇప్పుడు నేను ఇంత పుస్తకం రాశాను, దేంతో రాశా? పెన్నతో రాసుంటాను, బుర్రతో ఆలోచించుంటాను. కానీ నాకు సన్మానం దేనికి చేశారు ఇక్కడ? నా భుజాలకి చేశారు ఇక్కడ. అంతేగాని ఎంత బాగా ప్రవచనం చెప్పావయ్యా అని నా గొంతు పట్టుకున్నారా? నా చెయ్యి పట్టుకున్నారు. అంటే గొంతుతో చెప్పినందుకు చేతికి సన్మానం. కానీ నేనేమనుకుంటాను, నా చెయ్యి ఏమనుకుంటుంది, దేనికి పెట్టినా నాకే అనుకుంటాం. ఇదే సర్వదేవ నమస్కార కేశవ బృదిగచ్చు. అన్వయించుకోవాలి. ఇంత స్పష్టంగా వేదం చెప్తున్నా ఇప్పటికీ ఆచార్య స్థానంలో ఉన్నామని చెప్పుకునే దుర్మేధలు కూడా బయలుదేరి భేదాలను చూపిస్తున్నారు. ఇలాంటి భేదాన్ని వేదజ్ఞానంతోనే మనం కొట్టాలని శంకర భగవత్పాదులు వారు చెప్పారు. ఆ ప్రయత్నం ఇందులో జరిగింది. అందుకే మీకు ఇందులో అనేక మంత్రాలకి క్లిష్టపరమైన అర్థాలు చెప్పాం. ఉదాహరణకు దొంగల పేర్లు ఉన్నాయి ఇక్కడ. స్థేనాన అంపతే నమః, అక్కడ నేను క్లిష్టపరమైన అర్థం చెప్పడం జరిగింది. ఉతైనం గోప అదృశ్యన్న అదృశ్యన్ ఉదాహార్య అనే దానికి కూడా ఎక్కడో దివ్యలోకాల్లో ఉన్న పరమాత్మ ఆవులు పాలు అమ్ముకుంటూ నీళ్లు పట్టుకుని తిరిగి తిరుగుతున్నాడు, గోపకలతో కూడా ఆడుకున్నాడయ్యా ఆయన గోపాలకృష్ణుడు అర్థం కూడా చెప్పాను ఇక్కడ. ఇది దూరాన్వయం కాదు, దురన్వయం అంతకంటే కాదు. శాస్త్రమైనటువంటి లేకపోతే నిగమ కల్పతరోర్ గణితం ఫలమని ఎందుకంటారు? ఆ విధమైన అర్థాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. చోరులు చెప్పినప్పుడు పెద్ద చోరుడు ఎవడయ్యా అంటే కృష్ణుడు. జార చోర మేరు ధీర సాధు జన మందార అని కీర్తన. ఓ జారుడా ఓ చోరుడా అంటారు, భలే భలే అంటారు. అదేమిటండి ఇక్కడ? అందుకే ఇక్కడ దొంగల నాయకుడికి నమస్కారం, ఆయన మించిన దొంగల నాయకుడు ఉంటాడండి. అందుకే దొంగల నాయకుడు అంత పనిచేస్తాడు. చిన్న కథ చెప్పడం జరిగింది మీకు, ఇంద రెండు కథలు చెప్పాను ఇక్కడ దొంగల నాయకుడు అయినటువంటి శివుడు గురించి. ఆ కథలు ముఖ్యం కనుక చెప్తుంది ఎలా చూడాలని. దొంగల్లో కూడా శివుడు ఉంటాడంటే ఉంటాడు, ఎలా ఉంటాడో చూడండి. ఒక కాలనీ ఒకటి ఉంది. ఇది జరిగిన కథలు రెండు, నేను రాసినవి జరిగినవి. ఎవరికి జరిగిందో వాళ్ళు చెప్పినవి నేను రాసాను ఇక్కడ. లేనిది రాయలేదు ఇక్కడ. టాటాలు ఇందులో లేవు, టాటాలు లేవు, ఉన్నదే చెప్పాను ఇక్కడ. ఏమిటంటే ఒక ఊరికి దూరంగా కట్టిన కాలనీ అది. ఆ కాలనీలో అందరూ హాయిగా ఉన్నారు, అక్కడికి దొంగలు వచ్చారట. పట్టపగులు, మొదట ఇల్లు, రెండో ఇల్లు, మూడో ఇల్లు, అలాగా వాళ్ళు కత్తులు చూపిస్తూ ఇంట్లో ఉన్న దోచుకుపోతున్నారు. ఈ న్యూస్ ఆ చివరింటి వాడికి తెలిసిపోయింది. ఇంకా వాడు ప్రయత్నిస్తున్నాడు తలుపులకు తాళాలు వేసుకోవడం, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉన్న తాళాలు పగలగొట్టి కూడా లోపలికి వస్తున్నారు న్యూస్ వచ్చింది. ఇంకా బాధపడ్డాడండి. చిత్రం ఏంటంటే అక్కడ వరకు వచ్చినాడు దొంగలు, ఆ ఇంటికి వచ్చినప్పటికి రాలేదట, వెనక్కి వెళ్ళిపోయారు ఇక్కడ. ఎందుకంటే అతడు చెప్పిన అనుభవం ఏంటంటే మా ఇంట్లో రోజు రుద్రాభిషేకం చేసుకుంటాం. ఇది ఆలోచించండి, మీకు శుభాలు ఇవ్వడమే కాకుండా మీ పాపం కొద్దీ మిమ్మల్ని బాధించడానికి వచ్చేవాడికి కూడా బాధించే బుద్ధి తీసేస్తాడు ఆయన. అది తెలుసుకోవాల్సింది. సర్వబుద్ధి శాసకుడు ఈశ్వరుడు, అది ఇందులో ఉన్న రహస్యం. ఇంకో కథ జరిగినది చెప్తున్నారు. ఒక ఇంట్లో కృష్ణ భక్తులు, వాళ్ళ ఇంట్లో అందరూ కూడా. ఆ ఇంట్లో దొంగ వచ్చేట, ఆ తల్లిని పిల్లని కూడా కట్టేసి, ఇంట్లో వాళ్ళు లేరు, కత్తి చూపించి ఇంట్లో ఉన్న డబ్బంతా ఇమ్మన్నట. ఇచ్చినప్పుడు తాళాలు నీ బొడ్లోనే ఉంచాను కదా ఇచ్చేయి అన్నట్టు ఆ పిల్లతో తల్లి. అమ్మా ఇచ్చేసినా పొడి చేస్తాడేమో అని. కృష్ణ కృష్ణ అనుకోవే పొడవడు అన్నది నా తల్లి. నిజంగా జరిగిందండి సంఘటన. కృష్ణ కృష్ణ అనుకోవే పొడవడు అంటే కృష్ణ కృష్ణ అనుకుంటే పొడవడా? పొడవడు, అన్నీ ఇస్తాడు అని కూడా అందట తల్లి. వెంటనే వాడన్నాడు, కృష్ణ కృష్ణ అనుకుంటే అన్నీ ఇస్తాడా అన్నట. తప్పకుండా ఇస్తాడందట తల్లి. వెంటనే కత్తి మడిచి నేను కృష్ణ కృష్ణ అనుకుంటానని కట్టు విప్పి వెళ్ళిపోయాడు ఆయన. జరిగిన ఘట్టం. మరి దొంగల నాయకుడైన కృష్ణుడు అక్కడ చోరా ఆయన దొంగలకి స్థేనానాంపతేహనమా స్థాయునాంపతేహనమా ఉందా లేదా చూడండి. అందుకు ఇవన్నిటికీ లౌకికమైన అర్థములు చెప్పవద్దు, పరమార్థమైన మోక్షార్థమే చెప్పవలను అని ఎవరైనా అంటే మాత్రం వారికి నమస్కారం చేసి అన్నర్థాలు మీరు తీసుకోండి, తప్పేం లేదు. ఆ అర్థమే కాదు. ఎందుకంటే ఇంత వేదాంతం చెప్పిన వాడు ఉపన్యాసం చెప్తూ ఉంటే ఆయనకు ఫోన్ వచ్చింది ఇంట్లో దొంగలు పడ్డారని, మిగిలిన విషయం తర్వాత చెప్పుకుందామని ముసుకు వెళ్తాడా లేదా చెప్పండి. ఇక్కడ మనం ఉన్న స్థితి ఏమిటి, మాట్లాడుతున్న స్థితి ఏమిటి? అందుకే ఈశ్వరుడికి తెలుసు పిల్లవాడు నాకు చాక్లెట్ కావాలి చాక్లెట్ కావాలని ఏడుస్తుంటే నీకు చాక్లెట్లు ఇవన్నీ అక్కర్లేదు నాయన, నువ్వు సంపాదించవలసింది చాలా ఉన్నది జ్ఞానము అని తల్లిదండ్రులు చెప్పరు. జ్ఞానము ఇస్తూనే చాక్లెట్ ఇస్తారు అక్కడ. అంతేగాని చాక్లెట్లు తింటూనే కలకాలం వర్ధులు నాయన అని దీవించను దీవించరు. అందుకే మన రుద్రుడు ఏం చేస్తాడంటే, రుద్రం చదివితే లౌకికమైన ఫలితాలు అన్నీ ఇస్తూ చూసావుగా బాగున్నాయి కదా, ఇవన్నీ ధర్మబద్ధంగా అనుభవిస్తున్నావు కదా, ధర్మబద్ధంగా అనుభవిస్తున్నావు కనుక కొన్నాళ్ళకి నీ అనుభవం వైరాగ్యాన్ని ఇస్తుంది. ఇది చూడండి, ధర్మబద్ధంగా అనుభవిస్తే కొన్నాళ్ళకి వైరాగ్యం వస్తుంది, ఆ వైరాగ్యం నాపై ప్రేమనిస్తుంది, ఆ ప్రేమ నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, ఆ జ్ఞానం నీకు మోక్షాన్ని ఇస్తుందని చెప్తాడు. ఆ క్రమమే ఈ రుద్ర నమ్మక వైభవంలో చెప్పబడింది. కనుక ఆ విధంగా ఇహము పరము పరమార్థము మూడు ఇవ్వగలిగేటువంటి రుద్ర నమ్మకమంత రాశిలో సర్వ వేద వేదాంత శాస్త్ర రాశి అంతా దాగి ఉన్నది. కనుక ఇది సంపూర్ణమైన శాస్త్రముగా చెప్పబడుతున్నది. దాన్ని వ్రాయడం వల్ల నేను తరించే అవకాశం నాకు ఉంది గనక నా తారణ కోసం మళ్ళీ రాయడం అనే పని పెట్టుకుని దిద్దడం అనే పని పెట్టుకుని దీనికి పుస్తక రూపం కల్పన చేశాను. పైగా వింటూ క్యాసెట్ వింటూ రాయడం ఎంత బాధో నాకు తెలుసు, కష్టమో నాకు తెలుసు. కానీ కష్టపడ్డమే సాధన. తపస్సు అంటే కష్టపడ్డం, మరొకటి కాదు. ఒళ్ళు వంచడమే తపస్సు. ఒళ్ళు వంచాలి, కష్టపడాలి. తాను స్వయంగా ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ, అది ఒక ప్రైవేట్ బ్యాంకులో చేస్తున్నప్పుడు ఎన్ని రకాల అవస్థలుంటాయో అన్ని అనుభవిస్తూ కూడా ఎప్పటి నుంచో నా ప్రవచనాలన్నీ వినడం, వాటిని పుస్తకాలకు రాయడం అలవాటు ఉన్న ఆవిడ గనక ఆవిడికి పనప్పు చెప్పం. చెప్పడమే కాదు, సాధ్యమైన తొందరగా ఇచ్చేయమ్మా అని కూడా అన్నాం. ఎంత తపన పడ్డారో, 4-5 నెలలు పట్టిందండి, ఆలస్యమైందండి అన్నది ఆ తల్లి. 4-5 నెలల్లోనే రాసావా తల్లి అని దండం పెట్టాం మేము. సామాన్యమైన విషయం కాదండి, అదంతా వింటూ యథాతథంగా రాయడం అంటే సామాన్య విషయం కాదు. ఆ తల్లి కూడా ఒక సద్గురువుల ద్వారా శ్రీవిద్యోపాసన పొంది సాధన చేసుకుంటున్నటువంటి తల్లి గనక అమ్మ అనుగ్రహం చేత ఈ విషయం అంతా గ్రహించగలిగింది. పైగా ఎన్నో విషయాలు మనం చెప్తాం, మీరు బాగా చెప్పారండి అనేవాళ్ళు ఉంటారు, కానీ అందులో ఏది బాగుందో చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు. ఆ చెప్పినప్పుడు వాళ్ళు మన హృదయంలో ఏది బాగుంది అనిపించిందో అదే చెప్పారంటే వాళ్ళని సహృదయులు అని అంటారు, లైక్ మైండెడ్ అంటే అది. అలాంటి సహృదయ శ్రోత ఆవిడ. అటువంటి ఆ తల్లి ఇంత రాసిన తర్వాత ఆశ్చర్యపోతూనే దాన్ని సవరించి ప్రింటింగ్కి ఇచ్చి అదంతా అయితే దీన్ని ప్రింట్ చేయడం మరో కష్టం అండి. ఎందుకంటే మనకు టెక్నాలజీ చాలా పెరిగిపోయాయి, దానివల్ల తప్పులు చాలా పెరిగిపోయాయి. ఇదివరకు టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందని రోజుల్లో వచ్చిన పుస్తకాల్లో కనబడిన తప్పులు, టెక్నాలజీ వల్ల చాలా తప్పులు వస్తున్నాయి. ఎందుకంటే అందరూ ఎలా తయారయ్యారంటే ఎంత వేగం ఫలితం సంపాదిస్తామా అని, అంతేగాని ఎంత శ్రద్ధగా చేస్తామని చేయడం చాలా కష్టం. అంతేకాదు ఈ పుస్తకం పనిచేయిస్తూ కూడా మాకు ఇదే పని ఏంటండి, ఇది ఒక్కడే చేస్తూ ఉండడానికి అన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఈ పుస్తకానికి పనిచేయడం ఒక యజ్ఞం చేయడం లాంటిది, తెలుసుకోవాలి. సామాన్య దృష్టి కాదు, అలాంటి యజ్ఞం చేసిన వాళ్ళు నాకు ఉన్నారు, మిత్రులు. బయట ఎక్కడో డీటీపీ చేయించి అవన్నీ ఒకచోట సమకూర్చి వాళ్ళు చేసిన తప్పులన్నీ మరొకరి చేత ప్రూఫ్ రీడింగ్ చేయించి అక్కడ వాళ్ళ ప్రూఫ్ రీడర్స్ వదిలేసిన తప్పులు తగిలించిన తప్పులు కూడా మళ్ళీ దిద్దుకుంటూ జాగ్రత్త చేస్తూ దీనంతటి ఒక దగ్గర పెట్టి జాగ్రత్త సమకూర్చిన మిత్రుడు ఒకడున్నాడు. ఆ మిత్రుడు ఋషిపీఠానికి కూడా లేఅవుట్ డిజైన్ చేస్తూ దానికి అందమైన రూపకల్పన చేసిన మిత్రుడు. ఆయన విజయవాడలో ఉంటారు, ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చారు. ఆయన ఇక్కడ ఉన్నారు, శ్రీరాము గారు. ఆయన అందరినీ కలవమని చూపించాడు, పి రాము గారు. ఆయన ఈ పుస్తకం ఈ విధంగా రూపకల్పన జరగడంలో ప్రధానమైన బాధ్యత వహించారు. దాని యొక్క పేజ్ మేకప్ కానీ, అలైన్మెంట్ కానీ, డిజైన్ కానీ, ఇవి దీనికి తోడు ప్రూఫ్ రీడింగ్ అంటే పగలు రాత్రి కూడా నిద్రాహారాలు మాని తనకి సంస్కృత భాష రాకపోయినా ఈ మాట అన్నందుకు మన్నించాలి. నేను కొందరు సంస్కృత పండితులు కూడా దిద్దమనిచ్చాను, వాళ్ళు మరికొన్ని కొత్త తప్పులు చేసి నాకు ఇచ్చారు. అంటే భాష తెలియడం వేరు, ప్రూఫ్ రీడింగ్ చేయడం వేరని అప్పుడు నాకు జ్ఞానోదయం కలిగి అతడి చేతే జాగ్రత్తగా చేయించి మళ్ళీ చూస్తూ నాకు ప్రూఫ్ రీడింగ్ రాదు, నానా అవస్థలు పడి మొత్తానికి తప్పులు లేకుండా తేవాలని పడ్డ తపన, అతడు ప్రతిదానికి తీసుకునే శ్రద్ధ ఆయన ఇక్కడికి రాలేదు. కానీ ప్రత్యక్షంగా అతడు కృతజ్ఞత చెప్పవలసిన బాధ్యత నాకుంది, లేకపోతే కృతజ్ఞతా దోషం వస్తుంది. శ్రీ తుంబలి శివాజీ అని ఋషిపీఠానికి సబ్ ఎడిటరు, ప్రూఫ్ రీడర్ అతను. ఆయన హైదరాబాద్లో ఋషిపీఠం పత్రికలో ఉద్యోగి ఆయన. ఆయన అలాగే ఋషిపీఠం ప్రతి నెలా సవరిస్తూ దిద్దుతూ ఉన్నటువంటి, ప్రతి పుస్తకానికి ఇదే బాధ్యత వహిస్తున్నటువంటి రాము గారు. ఈ పుస్తకానికి కాదు, ప్రతి పుస్తకానికి. దీనికి ముందు వచ్చిన యేషధర్మ సనాతన కూడా పూర్తిగా ఆయన బాధ్యత వహించి తయారు చేశారు. ఇది మెచ్చుకోవాల్సింది. యేషధర్మ సనాతనం గురించి కూడా చెప్పాలి. ఇది నేను 2004 నుంచి ఇప్పటి వరకు కూడా ఈనాడు పత్రికలో రాయడం జరిగింది ఆధ్యాత్మిక రచనలు. అయితే ఇది కేవలం వృద్ధుల కోసం రాయలేదు. వాళ్ళు వచ్చి నన్ను అడిగింది ఏంటంటే, మా ఈనాడు పత్రిక ఇన్నాళ్ళు ఆధ్యాత్మిక దూరంగా ఉందండి, ఇప్పుడు మేము ఆధ్యాత్మికత మీద మేము కూడా కొన్ని వ్యాసాలు వేయాలని అనుకుంటున్నాం, మీరు టీవీ ద్వారా చెప్తున్న వాటికి మాకు కొన్ని స్పందనలు వస్తున్నాయి కనుక మీరు రాయగలరేమో అనిపిస్తుంది. మీరు ఒక 10-11 రాసిస్తే అవి మా పత్రికలో వేయడానికి అనువైనవి అనిపిస్తే అప్పుడు వేస్తామని పరీక్ష పెట్టారు. ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలో మన సంస్కృతి తెలియడం చాలా మంచిది అనుకుని అసలు నాస్తికుడికి కూడా భారతీయ సంస్కృతి గొప్పది అనిపించేలా రాయాలి అనే తపనతో ఒక 12 ఆర్టికల్స్ రాయడం జరిగింది. వాళ్ళది సీరియల్గా వేశారు, ప్రతిరోజు వేశారు. అప్పటి నుంచి నన్ను రాయమన్నారు. దానితో అనేక మంది పెద్దలు ఈ దేశంలో అన్ని వైపుల నుంచి రాయడం మొదలుపెట్టారు. ఏ విధంగా మన సంస్కృతిని చెప్పాలి అనేది దీని ద్వారా తెలుసుకుని వాళ్ళ విజ్ఞాన నా ధోరణిలో వాళ్ళందరూ చెప్పారు. అందుకు నా చిన్న మాట ఆ మహాత్ముల్ని కదిలించినందుకు నేను తృప్తిపడి అనేక మంది రాయడం మొదలెట్టాక నేను నాకున్న ఇతర కార్యక్రమాల హడావిడి వల్ల తగ్గించడం జరిగింది. కానీ వాళ్ళు అనేక సందర్భాల్లో మీరు ఎక్కువ రాయాలి అని అడిగితే ఎప్పుడూ కాకుండా అప్పుడప్పుడు నేను రాయడం జరిగింది. అలా కొన్ని 100 రాయడం జరిగింది. అలాగే నది అనే మరొక పత్రిక, ఇవేవి ఆధ్యాత్మిక పత్రికలు కావు, అదొక ప్రయోజనం. ఆధ్యాత్మిక పత్రికలు ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న వాళ్ళే చదువుతారు, కానీ అన్ని చదివే వాళ్ళ చేత కూడా ఆధ్యాత్మిక సంబంధించి చదివించాలి, అది మహాకష్టం. అది అందుకు నది అనేటువంటి ఒక వ్యాపారాత్మకమైనటువంటి పత్రిక, దానిలో రాయడం రాయమని వాళ్ళు కోరుకుంటే ప్రతి నెలా రాయడం జరిగింది. దాని పేరు సనాతనం అనే శీర్షికతో మన సనాతన ధర్మం గురించి పరిచయం. ఏమీ తెలియని సామాన్యులకి, ముఖ్యంగా నేటి యువతకి, ముఖ్యంగా దుర్మేధ అశ్రద్ధ కలవారికి, వారి చేత శ్రద్ధ కలిగించాలని తాపత్రయంతో వ్యాసాలన్నీ రాస్తే అది చూసి అనేక మంది ఆత్మీయులు కొన్ని ఓళ్ళకెళ్తే నేను ఆశ్చర్యపోయాను. ఇవన్నీ పేపర్ల మీద అంటించుకుని పుస్తకంగా తీసుకుని నా చేత సంతకం పెట్టించుకున్న వాళ్ళు కొందరైతే, ఇంగ్లీష్లో హిందీలో వీటిని ట్రాన్స్లేట్ చేయించుకున్న వాళ్ళు కొందరు, హిందీలో దీన్ని అనువదిస్తే ఒక హిందీ పత్రికలో సీరియల్గా వేశారు. ఇన్ని భాషల్లో ఇది ఆదరింపబడుతుంది ఈ ఆర్టికల్స్. మన వాళ్ళకి పుస్తక రూపంలో ఇస్తే చాలా పనికొస్తుందని ఆలోచన కలిగితే సద్గురు శివానందమూర్తి గారు, నేను ఏ గ్రంథ రచన చేసినా వారి మౌన ప్రేరణ నాకు అందుతోంది కనుకే చేస్తున్నాననే స్పృహ నాకున్నది. కొన్ని పుస్తకాలకి నేను ఆయన చేత ముందు మాటలు రాయించలేదు. అసలు కొన్ని పుస్తకాలకి నేను పండితుల చేత ముందు మాటలు రాయించను. అంటే నా పండితుల మీద గౌరవం లేక కాదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఒకటి. రెండు, వాళ్ళ అభిప్రాయాలు రాసిన తర్వాత ప్రజలకు వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి ఏర్పడినివ్వకుండా చేసిన వాడిని అవుతానేమో అని ఒక భయం. ఈ రెండింటి కారణం చేత నేను వెనకడుగు వేయడం జరిగింది. అయితే కొందరు పండితులకు మాత్రం నేను రచించిన పద్య గ్రంథాలు ఇవి ఇచ్చాను, ఎందుకంటే తప్పులుంటే దిద్దండి అని. అయితే వాళ్ళు దిద్దడమే కాకుండా ఆనందంతో అభిప్రాయం రాస్తే అవి అక్షతల్లాగా స్వీకరించి వాటిని ముద్రించడం కూడా జరిగింది. అలా జరిగే కానీ నేను విష్ణు విద్యకు కానీ రుద్ర నమక వైభవానికి కానీ ఎవరి చేత అభిప్రాయాలు రాయించలేదు. గురువుగారి చేత ఆశీర్వచనం రాయించే అలవాటు నాకుంది. కానీ గురువు గారికి ఉన్న వయస్సు దృష్ట్యా ఆయన అడిగితే తప్పకుండా రాస్తారు, అందుకే ఆయన చేత రాయించలేదు. ఎందుకంటే ఆయన శ్రమ అవుతుంది, వాడిని శ్రమ పెట్టకూడదు అనే భావంతో నేను కొన్నిటికి రాయించలేదు. కానీ యశధర్మ సనాతనకి మాత్రం ఇది అందరికీ కావాలి అనే ఆయన ఉద్దేశం కనుక ఆయన ఆశీర్వచనం ఇందులో ఉంది. ఆయన అన్నారు, ఈ పుస్తకం ప్రతివాడి ఇంట్లో ఉండాలని, ఆయన ప్రతివాడు ఇందులో అక్కడక్కడ ఆర్టికల్స్ చదివినా బాగుంటుంది అని అన్నారు. తర్వాత మళ్ళీ అంత గురుస్థానంలోనే గౌరవించే మరొక వ్యక్తి శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. ఆ మహానుభావులు కూడా ఈ గ్రంథాన్ని ఆమూలాగ్రం పరిశీలించి ఆయన దీన్ని యశధర్మ సనాతనకు అభిప్రాయం రచించడమే కాకుండా హిందూయిజం గురించి ఒక కోర్సు చేయాలి అని ఐపీఎస్ అరవిందరావు గారు భావించినప్పుడు దానికి సంబంధించిన పుస్తకాలు ప్రిస్క్రైబ్ చేస్తూ అందులో యశధర్మ సనాతనం కూడా ఒకటి అన్నారు ఆయన. అది నాకు ఇంకా భయపెట్టింది. అయితే నేను మళ్ళీ ఆ గురువుల స్థానంలో భావించే మరో ఇద్దరు గురువులు నాకున్నారు ఇక్కడ. అంటే వాళ్ళ దగ్గర నేను కూర్చొని చదువుకోలేదు, కానీ వారి మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి. వాళ్ళపై గురుభావాన్నే గౌరవం అంటారు, అంతే కదా, తప్పు కాదు కదా నేను చెప్పింది. గురుభావమే గౌరవం గనక అలాంటి గౌరవం కలిగిన మహాత్ములు, నేను ఇక్కడ ఏ ఉపన్యాసం ఇచ్చినా వారి ఆశీర్వచనాల వల్ల ఉపన్యాసానికి తేజస్సు వస్తుంది. అలాంటి ఆశీర్వచనాలు నాకు మొదటి నుండి ఇస్తున్నటువంటి మహాత్ములు మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు. ఈరోజు ఇక్కడ చెప్తున్న కొంతకాలం అన్నీ కట్టబెట్టి వాళ్ళ దగ్గర మఠం వేసుకుని అంతేవాసిగా ఉంటూ అధ్యయనం చేయాలని కోరిక నాకున్నది. ఇక్కడ తీరుతుందా లేదా పక్కన పెట్టి కోరిక మాత్రం నాకున్నది, సంస్కారం పొందవచ్చు వారి ద్వారా అని. అటువంటి మహాత్ములు వారు, పైగా నాపై పుత్రవాత్సల్యం, కేవలం తాను గొప్ప జ్ఞాని అయినప్పటికీ కేవల పుత్రవాత్సల్యంతో తాను సభలకు వచ్చి ఈ పిల్లవాడిని ప్రోత్సహించాలి అని మాట్లాడుతూ ఆశీర్వదిస్తున్నటువంటి మహాత్ములు ఇక్కడ శలాక రఘునాథ్ శర్మ గారు. ఇక ఒక్క వ్యక్తి గురించి చెప్తే నాకు మాట రాదు. ఆయన నాకు స్నేహితులో తెలియదు, అనేక కోణాల్లో ఆయన చెప్తే ఒప్పుకోరు, కానీ గురువు కూడా నాకు. ఆయన సంస్కారం నేను నేర్చుకుని ఓహో ఇలా ఉండాలన్నమాట అని నాకు నేను అనుకున్న సందర్భాలు ఉన్నాయి. సభా సరస్వతి ముందు దాచక్కర్లేదు కనుక చెప్తున్నాను. అలాగా ఒకవైపు స్నేహం, ఒకవైపు గురుభావం, ఒకవైపు సోదరభావం, ఒకవైపు మూర్తీభవించిన సాత్వికత. అటువంటి వారు డాక్టర్ నారాయణరావు గారు. వారికి ఆ భావం నేను ఇక్కడ ఉన్నదిన్నట్టు చెప్తున్నాను. ఈ రోజున ఇక్కడ నేను వ్యాకరణం ఆంజనేయ శాస్త్రి గారిని తీసుకురావడం కారణం ఏంటంటే, ఇక్కడ చాలామంది యువత ఉన్నారు, వాళ్లకు ఒక స్ఫూర్తి కలగాలి, అది ముఖ్యంగా. ఎందుకంటే సాంకేతిక రంగంలో వెళ్ళేమని, లేకపోతే ఇంగ్లీష్ చదువుకుని ఏదో ఒక చిన్న ఉద్యోగం రాగానే మన సంస్కృతం అనే ట్రాష్ అనేటువంటి ఈ రోజుల్లో, ఆనాడే 1960లోనే దశక 60వ దశకంలోనే ఆయన ఈ భారతదేశంలో ఎలక్ట్రానిక్ రంగంలో గొప్ప విజ్ఞానిగా క్వాలిఫికేషన్ ఉన్న మహాత్ముడు. కెనడాలో చేరి ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ప్రోత్సాహంతో అక్కడ ఆయన అధ్యయనం చేసి అక్కడ విజ్ఞానిగా ఉంటూ అక్కడ తాను చదువుకుని అక్కడ గౌరవాన్ని పొందుతూ ఉంటూ కూడా ఈ దేశం మీద మమకారంతో వచ్చి తన విజ్ఞానాన్ని ఇక్కడ అందిస్తూ ఇన్ఫోసిస్ లాంటి పెద్ద సంస్థల్లో కూడా తన విజ్ఞానాన్ని ధారపోసి ఈనాడు సాంకేతిక రంగంలో అద్భుతమైన కృషి చేసి ఎందరినో ఐటీలో ప్రవీణుల్ని చేసినటువంటి ఆయన, ఐటీ అధ్యాపకులు కూడా. ఇంత ఉంటూ ఆయన గురువుల దగ్గరికి వెళ్ళి రుద్రము, పురుషసూక్తము, శ్రీసూక్తం అని నేర్చుకున్నారు తెలుసా మీకు? నేర్చుకోవడమే కాదు, ఆయన పేరు వ్యాకరణం. వేదానికి వ్యాకరణం ఉంటేనే బలంట, అందుకే సామవేదం వారికి వ్యాకరణం వారు తోడయ్యారు ఇక్కడ. లేకపోతే ఎక్కడొస్తుంది ఈ మహానుభావులు? పైగా ఈయన తాను అధ్యయనం చేసి సంపూర్ణంగా తెలుసుకోలేకపోయినా వేదాన్ని అధ్యయనం చేయడం చాలా గొప్ప మాట. ఆయన ఒక మాట అన్నారు నాతో, ఇప్పటికీ గుర్తొస్తుంది, అంతరించిపోతున్న క్రూర మృగాలని కూడా కాపాడుకుంటున్నాం, అంతరించిపోతున్న వృక్షజాతుల్ని కాపాడుకుంటున్నాం, అంతరించిపోతున్న వేద విద్యల్ని కాపాడుకోవట్లేదన్నారు ఇక్కడ. ఇది మొత్తం ప్రభుత్వానికో సవాల్, ప్రపంచానికో సవాల్, అంత గొప్ప మాట అన్నారు ఆయన. అందుకే ఆయన చేసింది ఏంటంటే, శ్రీశైలంలో శ్రీదేవి వేద విద్యాలయానికి ఆయన తన ద్రవ్యంలో చాలా భాగం ధార పోశారు, పోస్తున్నారు. ఆ వేద విద్యాలయ నిర్వహణలో ప్రధానమైన బాధ్యత వహించి నడిపిస్తున్నారు. వారికి తోడుగా అగ్నికి ఆజ్యమనండి, వాయువు అనండి, మా సుదర్శనం గారు ఇక్కడే ఉన్నారు, ఏం తెలియకుండా కూర్చుని అక్కడ కూర్చున్నారు. వీళ్ళని మహాత్ములు వచ్చారు ఈ రోజు, నేను చెప్పకపోతే చాలా దోషం. వీరందరూ కలిసి అక్కడ వేదాధ్యయనం చేయడమే కాకుండా మొన్న ఆ మధ్య రుద్రయాగం, చండీ యాగం చేశారు. యజ్ఞాలు చేస్తే వాతావరణంలో గొప్ప మార్పు వస్తుంది, మంచి భావాలు జరుగుతాయి అని అనేక మంది సైంటిస్టులు ప్రూవ్ చేశారు. అవునుటా, ఇదంతా చాదస్తమండి అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కాదయ్యా, ఇది సైన్స్ అని రుజువు చేస్తూ పర్యావరణ విజ్ఞానంలో ప్రవీణులైనటువంటి డాక్టర్ నారాయణ గారు ఇక్కడ వచ్చారు. వారు ఆయన ఒకసారి ఏమని చెప్తున్నారు, వీరు ఒక ప్రయోగం చేశారండి. శ్రీశైలంలో యాగం జరిగితే అక్కడ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టెక్నీషియన్స్ అందరినీ రప్పించి ఆ పొగని వాటన్నిటి కూడా ఆయన సేకరించి ఆ మిషనరీతో పరిశీలించి యజ్ఞం వల్ల జరిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో అద్భుతమైన ఆర్టికల్ రాశారు ఇంగ్లీష్లో. వ్రాయడమే కాదు, ఈ మధ్య ఒక సాంకేతికమైన సైంటిఫిక్ సమావేశంలో దాన్ని ఆయన ఆ పేపర్ని సబ్మిట్ చేసి ప్రశంసలు అందుకున్నారు. ఎలాంటి మహాత్ములు ఇక్కడ కూర్చున్నారు చూడండి. ఇలాంటి వారందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. పైగా ఇక్కడికి ఈరోజు ఇక్కడ రాకపోయినా ఋషిపీఠం ప్రారంభింపబడి ఇలా నడుస్తున్నది అంటే నేను మర్చిపోలేని వ్యక్తి నాకు స్నేహితుడు శ్రీ ఉపద్రష్ట శివప్రసాద్. ఆ పేరు చెప్తే శివుడు వింటాడు, ఆయన అనుగ్రహిస్తాడు. నిజంగా శివప్రసాదమే ఆయన నాకు స్నేహం. ఇంత అందమైన కవర్ పేజీని భావన చేశాడు అతను. ఆ చెట్టు కింద ఓడలు, ఈ జ్ఞానవృక్షం అనేక శాఖలతో ఉందనే భావాన్ని ఆయన తీసుకుని ఈ గ్రంథంలో సనాతన ధర్మ అనే పుస్తకానికి అంత చక్కటి కవర్ పేజ్ డిజైన్ చేశాడు. ఇక రుద్రుడు అంటే సూర్యభగవానుడు రూపంలో కనబడుతున్న పరమేశ్వరుడే అని, సంకర్షణ స్వరూపం యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రోదేవత అనే భావం పుస్తకంలో రాస్తే కేవలం భక్తితో గ్రహించి దానికి ఇంత అందమైన రూపకల్పన చేశాడు ఆయన. ఆయన ఇంత అందంగా డిజైన్ చేసి ఈ పుస్తకం మంచి క్వాలిటీ ప్రింటింగ్ రావడం కోసం తపన పడి, ఆయనకి ఏమీ లేదు, ఈ గ్రంథాలు చక్కగా అందివ్వాలి, విష్ణు విద్యాలుగా చేశాడు ఆయన. ఆయన అలా కృషి చేస్తుంటే నేనే ఆయన అని సాటా ధీట అని పోటీ పడి ఎవరి పనిచేశారో తెలియనారనివ్వకుండా అద్భుతంగా పనిచేసినటువంటి వారు మళ్ళీ మా పి రాము గారే. ఇటువంటి ఇంతమంది స్నేహితుల బలం, ఇంతమంది పెద్దల ఆశీర్వాదం, ఇంతమంది మహాత్ముల యొక్క దీవెన ఈ రోజు నన్ను దీవించడానికి ఎంతమంది వేద పండితులు వచ్చారు, వారందరికీ నాపై ఆత్మీయత వాత్సల్యం ఇలా ఉన్నది. కనుకనే మా నాన్నగారు ఆశీర్వచన బలం ఒకవైపు అయితే నేను మర్చిపోలేనిది చెప్పుకోకపోతే మహాపాపం. కానీ చిట్ట చివరికి ఈశ్వరస్మరణ గట్టిగా చేయాలి. మా నాన్నగారు చిన్నప్పుడు నాకు శ్లోకం నేర్పారు, మహాదేవ మహాదేవ మహాదేవ దయానిదే భవానేవ భవానేవ భవానేవ గతిర్మమ. అప్పటి నుంచి మహాదేవ నామం అంటే నాకు చాలా ఇష్టం. సరిగ్గా నేను మద్రాసు చేరాక మా గురువుగారు ఇక్కడ గురువనుమతితో వీరభద్ర మహాదేవ్ గారు దొరికారు నాకు. ఆయన దీక్షానామం మహాదేవానందనాథ. ఆయన నా మానాన్ని నేను వింటూ ఉంటే నన్ను స్వయంగా పిలిచి ప్రేరణ కల్పించి శ్రీ విద్యలో ప్రవేశింపజేసిన మహాత్ములు ఆయన. చిత్రం ఆయనకు నాపై ఎంత వాత్సల్యం ఏంటంటే, నేను ఇది కాశీలో చెప్తున్నప్పుడు ఆ సభకు వచ్చి విన్నారు ఆయన. బెంగుళూరులో చెప్తూ ఉంటే ఆ మహానుభావుడు 80 ఏళ్ల వయసు దాటినటువంటి మహాత్ములు ఆయన అన్నీ తెలిసిన ఆయన శ్రోతృస్థానంలో వచ్చి కూర్చున్నారు. ఆయన కూర్చుని వింటూ తల ఊపుతూ నవ్వేవారు. ఆయన నవ్వు ఎంత నిష్కపటంగా ఉంటుంది, బ్రహ్మవేత్త నవ్వితే ఇలా ఉంటుంది అనిపిస్తుంది ఆయన. అందుకే వీరారాధ్య విరాట్ రూప అన్నప్పుడు ఆ వీరారాధ్య అన్న వీరులు మా వీరభద్ర మహాదేవ్ గారే అనిపించింది మాకు. ఆయనపై కలిగిన భావాలన్నీ కూడా నేను ఇందులో అష్టకంగా రాసుకుని ఇందులో శ్లోకాలు కూడా రాసుకోవడం జరిగింది. ఇలాంటి ఎంతరో గురు పరంపర, మిత్ర పరంపర, స్నేహ పరంపర ఎంత కలిస్తే ఈ పుస్తకం తయారవ్వడం తేలిక కాదే చెప్పండి. కనుక నాదంటూ ఏమీ లేదు. ఇక్కడ నన్ను ఒక నిమిత్తంగా చేసుకుని ఇందరిని సహకరింపజేసి తుమ్మి పువ్వును కూడా నెత్తిని పెట్టుకునే పరమాత్మ నాకు ఈ గౌరవాన్ని కల్పించాడు, ఇక్కడ మీ ముందు మాట్లాడే అవకాశాన్ని కల్పించాడు. నిజంగా అనికేత అన్నట్లుగా ఏమున్నా లేకపోయినా ఒక చోటంటూ లేకుండా తిరుగుతూ ఉన్నాను నేను. అందుకే పరమహంసను కాకపోయినా పరితహ వ్రజతీతి పరివ్రాజకు అదైపే ఇలా తిరుగుతున్న నాకు అన్నీ నావే అయినప్పటికీ కూడా అన్నీ నావే అన్న గోపాలకృష్ణ గారి మాట నిజమే. రాజమండ్రి అంటే ఆత్మీయము అనే మాట నిజమే, ఒప్పుకోక తప్పదు. నాకు ఆత్మీయులు చాలామంది ఇక్కడ ఉన్నారు. రాజమండ్రి, కాకినాడ, హైదరాబాదు దృష్టితో ఆలోచిస్తే ఒకే ఊరు నాకు. అవునా లేదా? నేను హైదరాబాద్లోకి ఉపన్యాసానికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో అంతకంటే తక్కువ టైంలో వచ్చాను కాకినాడ నుంచి. కనుక రెండు దూరం కాదు. కాకినాడ వారికి నేనంటే ఎంతో ఆత్మీయత. అందుకే కాకినాడ కార్యనిర్వాహకురాలు మహాత్మునులు శేషకుమార్ గారు ఇక్కడికి వచ్చారు. ఇంకా కాకినాడ నుంచి అనేక ఆత్మీయులు వచ్చారు. అయితే నేను కాకినాడ నుంచే వచ్చారు అనుకున్నానండి. వరంగల్ నుంచి వచ్చారు, కొత్తగూడెం నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, బెజవాడ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, దూర దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. ఇంతమంది ఆత్మీయ బలం, అదిగో తిరుపతి నుంచి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. ఇంతమంది ఆత్మీయులు నా కోసం వచ్చారు అంటే ఇంతమంది ఆత్మీయుల మధ్య చేసుకున్న ఒక శివ కైంకర్యం ఈరోజు. ఇదొక భారతీయ పరమేశ్వర కళ్యాణ వైభవంగా నేను భావిస్తున్నాను. ఒక పండగ ఇక్కడ ఈరోజు ఇక్కడ జరిగింది. పైగా ఆత్మీయుల మధ్య చేసుకున్న పండగలో వీరు నేను అనే టెన్షన్లు ఏమి ఉండవు. అందరూ మనవాళ్లే, అంత అందరూ మనవాళ్లే అనే చోటు ఎంచుకుని ఇక్కడ జరుపుకున్నాం. అలాగే అనపర్తి లాంటి సమీప ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బంధువులు ఇక్కడున్నారు. ఇక మహాపండిత ఇక్కడ కూర్చుని చెప్తున్న ప్రతి మాటకి వాళ్ళ తల ఊపుతూ ఆమోద రూపమైన అంగీకార రూపమైన ఆశీర్వచనాన్ని అందిస్తున్నారు. ఇలా సభ ముందు ఉన్న సరస్వతికి, సభపై నాకు ఇరుప్రక్కల కాపు కాస్తున్న సరస్వతికి నమస్కరిస్తూ సర్వం శ్రీ శివ సరస్వతి చరణారవిందార్పణమస్తు.
1: ఓం నమః శివాయ. You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.

0: శివ శివేతి శివేతి శివేతి వా భవేతి భవేతి భవేతి వా హరా హరేతి హరేతి హరేతి వా భజ మన శివమేవ నిరంతరం భజ మన శివమేవ నిరంతరం శివాయ గురవే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ గురుభ్యో నమః శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సు. ఒక్కసారి శివుడి కారుణ్యం చూడాలి అంటే మనల్ని మనం పరిశీలించుకుంటే తెలిసిపోతుంది. శివుడు లేనిది మనం లేం. ఎందుకంటే మనలో ప్రాణశక్తిగా ఉన్నటువంటి వాడు, మనశ్శక్తిగా ఉన్నవాడు, వాయుశక్తిగా అంటే యోగశక్తిగా ఉన్నటువంటి వాడు సర్వము శివుడే అని తెలుసుకుని ధ్యానం చేయు. ఆ ధ్యానం చేస్తే తప్పక అనుగ్రహిస్తాడు. ఎందుకంటే భావగ్రాహ్యో మహేశ్వరః, ఆయన భావాన్ని బట్టి అనుగ్రహించేవాడు. భావాన్ని చూస్తాడు తప్ప బాహ్యాన్ని చూడడు స్వామి. కనుక భావాన్ని అనుసరించి ఆయన్ని ధ్యానించు అంటూ ఇంకొక మాట చెప్తుంది. విలంబం మా కృతాస్త్వం హి భజ సాంబం సదాశివం. ఇది చెప్పాలి గురువైనటువంటి వాడు శిష్యుడికి చెప్పవలసింది. ఇది విలంబం మా కృతాః, ఆలస్యం చేయకు. ఈ మాట సామాన్యమైనటువంటి మాట కాదు. ప్రతి జీవుడికి వేదమాత ఇస్తున్న హెచ్చరిక, ఆలస్యం చేయకు. ఇవాళ రేపు అని వాయిదాలు వేయకు. ఆయు పరిశ్రవతి భిన్న ఘటాది వాంభో. ఆయుష్ అనేది ఓటికుండలో నీరులా తరిగిపోతూ ఉంటుంది. పుట్టుకతో పాటు మృత్యువు పుట్టి మనతోటే వస్తుంది. ఎప్పుడు లాక్కుపోతుందో తెలియదు. ఎలాగో అంటే ఆ వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి, పెద్ద పులిలాగా ముసలితనం భయపెడుతోంది పక్కనే. అంతేకాదు ఆ మృత్యుదేవత జుట్టుపట్టి ఈడ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నది అని ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటాడు భక్తుడు. ఈ క్షణమే విలువైనది అని భావన చేసి శివ సాధనకి వాయిదాలు లేవు. అందుకే విలంబం మా కృధా, ఆలస్యం చెయ్యకు. ఇది గొప్ప హెచ్చరిక. ఈ క్షణం ఈ క్షణం ఈ క్షణమే విలువైనది. అందుకే బయలుదేరినది. పరమేశ్వరుడు, నీలకంఠుడు, త్రిలోచనుడు అయినటువంటి స్వామిని ధ్యానం చేసే వారికి మోక్షం వస్తుంది అని చెప్పారు. అందువల్లనే సాంబం సదాశివం భజ, ఆయన్ని ఆశ్రయించు. ఆయన్ని ఆశ్రయించడానికి నేను చెప్తున్నాను రా అని చెవిలో పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించింది తల్లి. తల్లి ఉపదేశించింది అంటే ఎవరు గురువు? ఉపమన్యుకి. అమ్మే గురువు. ప్రతి వారికి కూడా గురువులు ముగ్గురు ఉంటారట. అది మనకి వేదం చెప్తుంది. ఎవరు ఆ గురువులు అంటే మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ, పితృదేవోభవ మధ్యలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. వీరు ముగ్గురిని ఒకే స్థానం, గురుస్థానం. వీరు ముగ్గురిని కలిపి గురువులు అంటారు. తల్లి గురువు, తండ్రి గురువు, ఆచార్యుడు గురువు. వీరు ముగ్గురు కూడా పిల్లవాడి యొక్క అభివృద్ధిని కోరేవారే. అసలైన అభివృద్ధి శివజ్ఞానాభివృద్ధి. ఈశ్వర జ్ఞానానికి మించిన ఐశ్వర్యం లేదు. అది ఈ తల్లికి తెలుసు. అందువల్లనే పంచాక్షరి పరోభవా, పంచాక్షర పరుడవవు అన్నది. అంటే నిరంతరం పంచాక్షరాన్ని జపించుతూ ఉండు. తస్మిన్ జిహ్వాంతరగతే నకించిదిహ దుర్లభం. ఎవరు నిరంతరం పంచాక్షరి మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారో వారికి ఈ ప్రపంచంలో దుర్లభం అనేది లేదు సుమాన్. పంచాక్షరి మహత్తు సామాన్యమైనటువంటిది కాదు. దివ్యమైన మహామంత్రం పంచాక్షరి. అందువల్లనే పంచాక్షరి మహాత్మ్యాన్ని వేదాల మొదలుకుని వర్ణించాయి. ఒక్క పంచాక్షరికి భాష్యం రచిస్తూ పద్మపాదుడు, పద్మపాదాచార్యులు ఆదిశంకరుల యొక్క శిష్యుడు అని ప్రత్యేకమైన భాష్యం రచించాడు పంచాక్షరి మీద. ఈ పంచాక్షరి రుద్రంలో ఉంది, మణిపూసలా ప్రకాశిస్తుంది. అందుకే శృతికి జీవరత్నంలా ప్రకాశిస్తున్న మహాదివ్యమైన పంచాక్షరి మంత్రం ఉన్నది. అది ఎటువంటిది అంటే ప్రళయ వేళలో రూపజగత్తంతా వెళ్ళి శివుల్లో లీనమవుతుంది, లింగంలో లీనమవుతుంది. శబ్ద జగత్తంతా వెళ్ళి పంచాక్షరిలో లీనమవుతుంది. అంటే సర్వ మంత్రములు శబ్దములు వెళ్ళి పంచాక్షరిలో లీనమవుతాయి. ఆ పంచాక్షరి వెళ్ళి ఓంకారంలో లీనమవుతాయి. మళ్ళీ ఓంకారం నుంచి పంచాక్షరి ఆవిర్భవిస్తుంది. ఆ పంచాక్షరి బ్రహ్మకు ఉపదేశింపబడి సృష్టి అంతా మళ్ళీ రచన జరుగుతుంది. ఇది విశేషం. కనుక పంచాక్షరి అనేటటువంటిది ప్రణవంతో సమానమైనటువంటిది. అందుకే నమస్తారాయ నమశంభవే చ మయోభవే చ నమశంకరాయ చ మయస్కరాయ చ నమశివాయ చ శివతరాయ చ అని వేదం పంచాక్షరి విద్యని రుద్ర నమకంలో అష్టమానువాకంలో చూపించింది. చూపించే ముందు ఏమన్నది, నమస్తారాయ అన్నది. తారాయ, తారము అంటే తరింపజేసేది, మోక్షాన్నిచ్చేది అని. మోక్షాన్ని ఏదిస్తుందో నమశివాయ అనేదిస్తుంది. ఈ నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అక్కడ ప్రతిష్ఠ చేస్తూ వేదమాత తారహ అని చెప్పింది. ప్రణవమే పంచాక్షరి అని చెప్పింది. మోక్షాన్నిచ్చే మహామంత్రం పంచాక్షరి. అంతేకాదు ఇహము పరము రెండూ ప్రసాదించగలిగే గొప్ప శక్తి పంచాక్షరి మంత్రానికి ఉంది. అది అత్యంత సులభమైన విద్య సుమా. దానిని ఎల్లవేళలా విడువకుండా జపించు. అంతేకాదు శివప్రీతికరమైనటువంటి భస్మధారణ చెయ్యు, రుద్రాక్ష ధారణ చెయ్యు, పంచాక్షరి జపించు, శివుడి నిన్ను అనుగ్రహిస్తాడు అని ఆ తల్లి నుదుట భస్మ రేఖ దిద్దిందిట పిల్లవాడికి. భస్మేదం తుమయా లబ్ధం, ఇప్పుడు నేను దిద్దిన భస్మం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పితురేవ తవోత్తమం విరజానల సంసిద్ధం మహావ్యాపన్ నివారణం. ఇది మీ నాన్నగారు నాకు ఇచ్చినటువంటిది. ఆయన విరజాహోమం అని చేశాడు. ఆ విరజాహోమంలో చేయబడ్డటువంటి భస్మం అన్నమాట, అంటే శివప్రీతికై శివుని కోసం చేసినటువంటి ఆ హోమం. విరజ అంటే రజోగుణాన్ని, దుమ్ముని పోగొడుతుంది. దుమ్ముని పోగొట్టడం అంటే మలినాన్ని పోగొడుతుంది, హృదయంలో ఉండే మాలిన్యాన్ని పోగొట్టేటువంటి శక్తి దీనికి ఉంది సుమా. అంటే శివ మంత్రస్మరణ చేస్తూ భస్మధారణ చేస్తే చాలు, దానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. ఇప్పుడు తల్లి స్వయంగా ఆది గురువు అయినటువంటి తల్లి శివగురువు అయింది. ఈయనకి ఎంత ధన్యుడు చూడండి ఉపమన్యుడు. ఆది గురువైనటువంటి తల్లే శివగురువు అయ్యింది గనకనే ఇతను మనకు పరమాచార్యుడయ్యాడు. అమ్మ గురువై ఇచ్చినదనమాట. ఇలా పెట్టి తద్భక్త తద్గతో నిత్యం, మళ్ళీ వెళుతున్నప్పుడు మరొకసారి హెచ్చరించి చెప్తోంది, తద్భక్త తద్గతో నిత్యం తన్నిష్ట తత్పరాయణ భజ పుత్ర మహాదేవం తత ప్రాప్స్యసి చేప్సితం. ఆయన ఎడల భక్తి కలిగి నీ హృదయాన్ని ఆయనకే అర్పణ చేసి తన్నిష్ట, నీ యొక్క నిష్ఠని శివుని యందే నిలిపి తత్పరాయణ, అతడే నాకు పరమమైన గతి అనే బుద్ధితో భజపుత్ర మహాదేవం తత ప్రాప్స్యసి చేప్సితం. ఆ విధంగా ఆయన ఆశ్రయించు, నీకు ఈప్సితాలు లభిస్తాయి అని చెప్పి పంపించింది తల్లి. వెంటనే ఆయన అరణ్యంలో ప్రవేశించి ఏకాంతంలో కూర్చొని తల్లి చెప్పిన ప్రకారంగా ధ్యానభంగిములో ఉండి ఏకాంత చిత్తంతో శివుణ్ణి చింతన చేసేట. జనన్యాస్తద్వచశ్రుత్వా తదా ప్రభృతి శత్రుఘన్ మమ భక్తిర్మహాదేవే నైష్ఠికీ సమపద్యతే. ఇలా నేను కూర్చున్నాక ఆ తల్లి ఇచ్చిన దీక్ష ప్రభావం చేత నాలో క్రమక్రమంగా నైష్ఠికీ భక్తి పెరిగింది అన్నాడు. అక్కడికి నేను వెళ్ళినప్పుడు శివుడు మహాత్ముడు, ఆయన గురించి తల్లి చెప్తున్నప్పుడంతా ఏదో తెలియనకు ఆనందం కలిగింది. అది ఎందుకు కలిగింది అంటే ఏ జన్మాంతర సంస్కారం కానీ పాల కోసమని వెళ్ళి కూర్చున్నాను నాకు తెలుసు. కానీ కూర్చుని ధ్యానం చేస్తున్న కొద్దీ నాలో నైష్ఠికీ భక్తి పెరిగింది సుమా అన్నాడు. భక్తిలో నైష్ఠికీ భక్తి అని ఒకటి చెప్పబడుతుంది. ఈ నైష్ఠికీ భక్తినే ఏకభక్తి అనన్య భక్తి అని కూడా అంటారు. అంటే శివుడు తప్ప మరి ఏది పట్టనటువంటి స్థితి క్రమంగా నాకు వచ్చింది. ఈ నైష్ఠికీ భక్తిలోకి వెళ్ళాను. అది త్వధన్యకోవా మే త్రిజగతి శరణ్య పశుపతే అని ఆదిశంకరులు అన్నట్లుగా, నువ్వు తప్ప ఈ ముల్లోకాల్లో నాకు ఎవడూ లేడయ్యా అనడం అన్నమాట. ఆ నైష్ఠికీ భక్తి నాకు కుదిరింది క్రమంగా. ఆ నైష్ఠికీ భక్తితో చాలా తపస్సు చేశాను. కొంతకాలం వామాంగుష్ఠాగ్ర నిష్ఠిత, నా ఎడమకాలి యొక్క బొటనవేలు మాత్రమే నేలపై నిలిపి పంచాక్షర జపరాయనయ్యాను. ఇలా చాలా కాలం చేశాను. అటు తర్వాత ఫలాహార, కేవలం ఫలాలను మాత్రమే భోజనం చేస్తూ తపస్సు చేశాను. అటు తర్వాత శీర్ణ పర్ణాసి, తమంత తాము రాలిపడిన ఆకుల్ని మాత్రమే తింటూ తపస్సు చేశాను. పంచాక్షరి మంత్రాన్ని ఇంత నిష్ఠతో తపస్సు చేస్తున్నాడు. కొన్నాళ్ళు అంబు భోజన, నీరుని మాత్రమే తాగుతూ, కొన్నాళ్ళు వాయువుని మాత్రమే, అంటే ప్రాణాయామ నిష్ఠతో వాయువుని నిగ్రహించి తద్వారా పోషితుడే ప్రాణశక్తిని సంపాదించుకుని శివోపాసన చేసాడనమాట. ఇలా చాలా కాలం గడిచింది. తతస్తుష్టో మహాదేవ సర్వలోకేశ్వర ప్రభు ఏకభక్త ఇతి జ్ఞాత్వా జిజ్ఞాసం కురుతే తదా. అప్పుడు స్వామికి అనుగ్రహం కలిగిందిట. అనుగ్రహం కలిగి ఏకభక్త ఇతి జ్ఞాత్వా, ఇతడు ఏకభక్తుడు అని తెలుసుకున్నట. ఇక్కడ మనం గమనించితే గొడగూచి కథలో ఆయన ఎంత తక్షణం వచ్చాడు, ఇక్కడ ఇంత తపస్సు చేశాడు. ఎందువల్ల అంటే ఇలాంటి తపస్సులు ఎన్నో గొడగూచి గజ్జన్మలో చేస్తూ ఇప్పుడు వచ్చింది. తేడా ఏమిటో మీరు గమనించితే, అక్కడ గొడగూచి శివునికి ఇవ్వాలి అని తాపత్రయపడింది, ఇక్కడ ఇతడు శివుడి ద్వారా పొందాలి అనుకుంటున్నాడు. పొందాలి అనుకున్నప్పుడు చాలా తపస్సు చేయాల్సింది. తనని తాను ఆయనకు సమర్పించుకోవాలి అన్నప్పుడు ఉన్నదే అక్కడ, అది ఏకభక్తి అనమాట. అది కుదరడం ఏకభక్తి యొక్క పరాకాష్ఠ. అది ఇక్కడ క్రమక్రమంగా ఎదిరిగింత తపస్సు ద్వారా ఉత్పత్తి జరిగింది ఆ ఏకభక్తి క్రమంగా. ఆ వచ్చినప్పుడు శివుడు అతడి యొక్క ఏకభక్తిని లోకానికి చాటడానికి, ఆయనకు అందరి హృదయాలు తెలుసు, పరీక్షించవలసిన అవసరం లేదు, లోకానికి చాటడానికి, తద్వారా ఇతడిలో కూడా హృదయ తపన మరింత పెరిగి శుద్ధుడు కావడానికి గాను శివ మాయారచనతో శక్రరూపం సకృత్వాతు సర్వైర్ దేవగణైర్ వృతః, ఇంద్రుడు కనబడ్డాట. ఆ ఇంద్రుడు సమస్త దేవతాగణంతో వచ్చి కనబడ్డాడు. వరం వృణీష్వమత్తస్త్వం యత్తే మనసి వర్తతే, నీకేం కావాలో కోరుకోనాయన అని మాట వినబడిందిట. మాట వినబడగానే కళ్ళు తెరిచూశాడు. ఎదురుగా దేవతలందరితో పాటు ఐరావత గజం మీద కూర్చున్న ఇంద్రుడు కనబడ్డాడు. ఆ ఇంద్రుడిని చూశాడు. ఎవరు నువ్వు అన్నట్టు ఈయన చూశాడు. నీకేం కావాలో కోరుకు, అది నేను ఇస్తానన్నాడు ఇంద్రుడు. నిన్ను పిలవకుండా నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగిన వెంటనే, నేను నిన్ను పిలవలేదు, నీకోసం నేను ధ్యానం చేయలేదు. ఎందుకు అనవసరంగా అధిక ప్రసంగాలు, అనవసరపు జోక్యాలు, వెళ్ళు నాయన అన్నట్ట. నేను ఎవరినో తెలుసా, దేవతాధిపతిని, త్రిలోకాలకు అధిపతిని అయినటువంటి ఇంద్రుణ్ణి. పైగా నువ్వు కూర్చున్నది కేవలం పాల కోసం కదా, ఆ పాటి పాలు నేను ఇవ్వగలనులే, నీకు ఇస్తాను. ఇంకా ఏదైనా కావాలంటే కోరుక, ఐశ్వర్యాలన్నీ ఇస్తానన్నాడు. నేను ఎందుకు కూర్చున్నానో నీకెందుకయ్యా, నాకేం కావాలో నీకెందుకు, నాకేదైనా ఇస్తే శివుడే ఇవ్వాలి, ఇంకెవరిచ్చినా నేను తీసుకోను అన్నట్ట. ఎంత భక్తి చూడండి. నాహం త్వత్తో వరం కాంక్షే నాణ్యస్మాదపి దైవతాత్ మహాదేవా తృతే సౌమ్య సత్యమే తద్ బ్రవీమితే. మహాదేవుడు తప్ప ఇంకెవరు ఇచ్చినా ఏ వరమైనా నేను తీసుకోను. పశుపతి వచనాద్ భవామి సద్య కృమిరథవా తరురప్యనేక శాఖా అపశుపతి వర ప్రసాద జామి త్రిభువన రాజ విభూతి రప్యనిష్ట. పశుపతి ఏదైనా ఇస్తే అది తీసుకుంటాను. ఆయన నీకు క్రిమి జన్మనిస్తున్నాను అన్నాడు అనుకోండి, సంతోషంగా స్వీకరిస్తాను. అంతేకాదు చెట్టుగా పుట్టిస్తాను అన్నాడు అనుకోండి, దాన్నైనా స్వీకరిస్తాను. అంతేగాని త్రిభువన రాజ్యం ఇస్తానని శివుడు తప్ప ఇంకొకడొచ్చి పలికినా నేను తీసుకోను అన్నాడు. ఆయన ఇస్తే నీచత్వమైనా తీసుకుంటాను, కానీ ఇంకొకటి ఇస్తే ఉన్నతత్వం కూడా తీసుకోను అని చెప్తున్నాడు అనమాట. ఇది ఏకభక్తిని పరీక్షించడానికి శివుడు చేసిన మాయా రచన, శివ లీల అనమాట. ఏకభక్తి అంటే శివుడే నాకు సర్వస్వము అనే భావన బలపడేటువంటి స్థితికి ఇది నిదర్శనం. చివరికి చెప్తున్నాడు, అసలు ఆ శివభక్తి ఉన్నదే అది ఒక అమృతమయ్యా, అది తాగడమే పెద్ద క్షీరాన్నం తాగడం నాకు తెలుసు. సంసార భయం నభావ నభవతి హరభక్తి రసాయనం పీత్వా. హరభక్తి అనేటువంటి రసాయనాన్ని తాగిన వాడికి సంసారమైన భయం ఏది ఉండదు సుమా అన్నాడు. సంసార భయం అంటే జనన మరణ రూపమైనటువంటి ఈ జీవన ప్రవాహంలో ఏ భయము కూడా అతన్ని చేరదు అని చెప్తున్నారన్నమాట. సంసారజమైన భయం ఏది కూడా హరభక్తి రసాయనం తాగిన వాడిని చేరదు. అంతేకాదు ఇంకోటి అంటున్నాడు, దివసం దివసార్థం వా ముహూర్తం వా క్షణం లవం నహ్యలబ్ధ ప్రసాదస్య భక్తిర్భవతి శంకరే. ఒక రోజు కానీ, రోజులో సగం కానీ, క్షణం కానీ, క్షణంలో సగం కానీ శివభక్తి లేకుండా ఉండకూడదు అన్నట్ట. అంటే నా బ్రతుకులో ప్రతి క్షణం క్షణంలో కూడా భాగమైనటువంటి కాలం శివభక్తితోనే ఉండాలి. శివభక్తి లేని క్షణం నా జీవితంలో ఉండకూడదు అంటున్నట్ట. ఎంత గొప్ప విశేషం చూసారా, నా హ్యలబ్ధ ప్రసాదస్య భక్తిర్భవతి శంకరే. శివభక్తి లేని క్షణం నా జీవితంలో ఉండకూడదు అంటే జీవితం అంతా కూడా శివభక్తితోనే ఉండాలి. ఏదో కాసేపు తలంచుకుందామండి అని కాదు, ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి క్షణం కూడా ఆ పరమేశ్వర స్పృహతోనే నేను బ్రతకాలి. అది కావాలి నాకు. ఆయన లేని క్షణమే నాకు అక్కర్లేనప్పుడు ఆయన ఇవ్వని వరం నాకెందుకయ్యా. కాబట్టి తమరు దయచేసి చిత్తగించండి అని చెప్పాడు. అపికీట పతంగోవా భవేయం శంకరాజ్ఞయ నతు శక్రత్వయా దత్తం త్రైలోక్యమపి కామయే. మళ్ళీ చెప్తున్నాను విను, కీటమైనా పక్షినైనా ఏమైనా పర్వాలేదు, కానీ శివుడివ్వనిదేది నాకొద్దు. నాక పృష్ఠం నచ దేవరాజ్యం న బ్రహ్మలోకం నచ నిష్కళత్వం న సర్వకామాన్ అఖిలాన్ వృణోమి హరస్య దాసత్వమహం వృణోమి. నాకు స్వర్గం అక్కర్లేదయ్యా, దేవరాజ్యాలు బ్రహ్మలోకాలు ఇవేవి అక్కర్లేదు, అసలు ముక్తి మోక్షం అంటారే దాని గురించి కూడా నాకు అక్కర్లేదు. నాకు కావలసిందంతా కూడా హరస్య దాసత్వమహం వృణోమి. హరిని యొక్క దాస్యం ఒక్కడి చాలు, నాకు ఇంకేది అక్కర్లేదు, శివదాస్యమే నాకు కావలసింది అని చెప్పాడు. ఎంత చెప్తున్నావే, అసలు శివుడు ఎవరో నీకు తెలుసా అని అడిగట్ట వెంటనే ఇంద్రుడు అడిగితే, అప్పుడు ఉపమన్యువు శివుడు గురించి ఉపన్యాసం ఇస్తాడు. చాలా గొప్ప ఉపన్యాసం అది. అంటే తాను ఏ దైవం పట్ల భక్తి కలిగి ఉన్నాడో ఆ దైవం పట్ల పూర్తి ఎరుకతో మాట్లాడుతున్నాను అని చెప్తున్నాడు అనమాట. అది విశేషం ఇక్కడ. దీన్నే శివజ్ఞానం అంటారు. శివజ్ఞానం భక్తిలో ప్రథమమైన అవస్థ. అవస్థ అంటే శివుడు పట్ల ఒక అవగాహన ఏర్పడాలి. శివుడు దయామయుడు ఏదో ఒకటి తెలియాలి. అది తెలిసి ఆ తెలిసిన దాన్ని ధ్యానం చేయాలి. ఆ ధ్యానంతో ఆయన పట్ల ప్రేమపూని ఉండాలి. ఆ ప్రేమతో ఆయన్ని ఆరాధించాలి. ఆ ఆరాధనతో వ్రతం చేయాలి. ఇలా ఉండేవాడిని శివయోగి అని అంటారనమాట. ఈ శివయోగంలో ప్రథమమైనటువంటిది శివ జ్ఞానం గనక తనకు తెలిసిన శివజ్ఞానాన్ని చాలా విస్తృతంగా చెప్తాడు. ఆ చెప్తున్నప్పుడు అనాది మధ్య పర్యంతం జ్ఞానైశ్వర్యమచింతితం ఆత్మానం పరమం యస్యాత్ వరం తస్మాత్ వృణీమహే. ఇక్కడ శ్లోకాలు ఎలా కూర్చాడంటే వ్యాసదేవుడు ప్రతి శ్లోకం చివర వరం తస్మాత్ వృణీమహే అంటూ ఉంటాడు. శివతత్వం చెప్పి అలాంటి శివుడి నుంచి నేను వరం కోరుకుంటున్నాను, అలాంటి శివుడి నుంచి నేను వరం కోరుకుంటున్నాను అని చెప్తాడు. ఎటువంటి వాడు శివుడు అంటే అనాది మధ్య పర్యంతం జ్ఞానైశ్వర్యమచింతితం ఆత్మనం పరమం, పరమమైనటువంటి వాడు, సర్వమునకు మహోన్నతుడైనటువంటి వాడు, ఆది మధ్యాంతరహితుడైనటువంటి వాడు. అంతేకాదు మీరందరూ ఎప్పుడూ కూడా కొరుచుకునేటువంటి వాడు అని కూడా చెప్తున్నాడు. యస్య బ్రహ్మాచ విష్ణుశ్చ త్వంచాపి సహదేవతైః అర్చయధ్వం సదాలింగం తస్మాత్ శ్రేష్ఠతమో హి సహా. ఆ శివుణ్ణి లింగరూపంలో అందరు దేవతలు కొరుచుకుంటారట. సర్వ దేవతలు కూడా లింగార్చన పరాయణులు. వారి యొక్క కాలమానాల ప్రకారము అనునిత్యము శివలింగాన్ని ఆరాధన చేస్తూ ఉంటారు. అది విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది. నువ్వు బ్రహ్మదేవుడు, ఇతర దేవతలందరూ కూడా శివలింగారాధనా పరాయణులు. దానివల్లనే నువ్వు ఇంత గొప్పవాడవయ్యావన్న విషయం నాకు తెలుసు. తస్మాత్ వరమహంకాంక్షే నిధనం వాపి కౌశిక. ఇప్పుడు నీ చుట్టూ ఈ దేవతలందరూ కొలుచుకుంటూ ఉంటే ఏం వరం ఇవ్వాలి నువ్వు కనబడ్డావంటే, నీకు ఇంత టీవీ, ఇంత శక్తి, ఇంత మహిమ కూడా శివలింగారాధన వల్ల వచ్చిందని మా అమ్మ నాకు చెప్పింది అన్నాడు. మా అమ్మ చెప్పింది మీరందరూ కూడా శివారాధన వల్లనే ఇంత గొప్పవారయ్యారు అని. కనుక సృష్టిలో ఎవడు ఏ స్థాయిలో గొప్పవాడు కావాలన్నా అది శివారాధన యొక్క మహిమ సుమ. శివలింగార్చన ఉన్నదే అది భోగమోక్షప్రదాయం. అంటే భోగ యోగ మోక్షదాయకమైన శక్తి శివలింగార్చనకు ఉన్నది. అంత విశిష్టమైనటువంటిది శివలింగార్చన. కనుకనే వినా లింగార్చనం యస్య కాలో గచ్చతి నిత్య సహా మహాహానిర్భవేత్ తస్య అన్నారు. లింగార్చన లేకుండా కాలం గడిస్తే అది ఏదో కోల్పోయినట్లుగా భావించాలట. ఏ రోజు శ్రేష్టమయ్యా అంటే ఏ రోజు శివలింగారాధన చేస్తామో ఆ రోజు శ్రేష్టం. అంత దివ్యమైనటువంటిది శివలింగారాధన. అంతేకాదు లక్ష్మీదేవి నివాస స్థానాలు మంత్రశాస్త్రంలో చెప్పబడుతూ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే దీపమునందు ఉంటుంది, శుభ్రమైన ఇంటిలో ఉంటుంది, గోవులు మొదలైనవి నడయాడే చోట్లో ఉంటుంది, శివలింగమునందు ఉంటుంది అని చెప్పబడింది శాస్త్రంలో. శివలింగమునందు లక్ష్మి ఉంటుందిట. అంటే అర్థం సమస్త ఐశ్వర్యములు అందులో ఉన్నాయట. కనుకనే ఒక్క శివలింగం నమశివాయ అనేటువంటి మాట భస్మధారణ ఇవి ఉంటే అన్నైశ్వర్యములు ఉన్నట్టే. ఇంత చక్కగా చెప్తున్నాడు ఉపమన్యువు. ఇంతకు మించిన సంపద ఉంటుందయ్యా. కనుక శివ అనే నామం నాలిక మీద, నొసటి మీద భస్మరేఖలు, మెడలో రుద్రాక్ష, ఎదురుగా శివలింగం. ఇంకేం కావాలి, అదే మహాసంపద అని చెప్తున్నాడు. ఇక్కడ శివలింగార్చనకు సంబంధించిన విశేషమైన రహస్యాలు ఎన్నో చెప్తాడు ఉపమన్యువు. శివలింగతత్వం అక్కడుంది. ఇది చెప్పాలంటే యోగశాస్త్ర రహస్యాలన్నీ అక్కడ చెప్పబడ్డాయి. మామూలుగా కొంతమేరకు అర్థం కావడానికి పరమేశ్వరుడు సకల నిష్కల స్వరూపుడని చెప్పేందుకు శివలింగార్చన చేస్తాం. ఏ రూపము లేనివాడు, అన్ని రూపములు అయినవాడు అనే దానికి ప్రతీకగానే శివలింగారాధన. అరూప రూపం అనే దానికి ప్రతీకని. అటు రూపము కాదు, అటు కాకుండానూ పోదు, అది శివలింగంలో ఉన్న తత్వం. ఇది మామూలుగా చెప్పేది. నిజానికి శివలింగం అనే విషయం గురించి మాట్లాడాలి అంటే మన యొక్క సాధన స్థాయి బట్టి అర్థమవుతూ ఉంటుంది. ఇది మన యొక్క సాధన స్థాయి బట్టి శివలింగ తత్వం అర్థమవుతుంది. మొదట మనకు తెలిసేది ఆ శివలింగంలో ఏ రూపాన్ని భావించితే ఆ రూపంలోనే కనబడతాడు.
1: పైగా మనల్ని ఏ రూపంతో అనుగ్రహించాలో ఆయనకే తెలుసు కనుక, ఏ రూపంతో కావాలంటే ఆ రూపంతో అందు నుంచి మనల్ని అనుగ్రహిస్తాడు. శివలింగం నుంచి మృత్యుంజయుడి అనుగ్రహిస్తాడు, దక్షిణామూర్తి అనుగ్రహిస్తాడు, అర్ధనారీశ్వరుడి అనుగ్రహిస్తాడు, పరివారమూర్తి అనుగ్రహిస్తాడు ఆయన ఇష్టం అని భావన చేస్తాం. ఇది ఒక స్థాయి. యోగ స్థాయి పెరుగుతూ ఉంటే, ప్రపంచం యొక్క తాత్విక స్థాయి అర్థమవుతూ ఉంటే, ఇది పుస్తకాల వల్ల రాదు, ప్రవచనాల వల్ల రాదు, మన సాధన పెరుగుతుంటే తత్వం అర్థమవుతుంది. లేకపోతే చెప్తే పదాలు గుర్తుకొస్తాయి మీకు, లేదా పదాలు బాగా గుర్తుపెట్టుకోగలిగే మేధాశక్తి ఉంటే పదాలు గుర్తుపెట్టుకుంటారు. పదాలు గుర్తుపెట్టుకుంటే ఏముంది, తత్వం అర్థం కావాలంటే మన యొక్క వ్యక్తి యొక్క సాధన ఉండాలి. వ్యక్తి యొక్క సాధనా స్థాయి పెరిగితే శివలింగ యోగతత్వం ఇంకా ఇంకా అర్థమవుతుంది. అప్పుడు తెలుస్తుంది అది తప్ప ప్రపంచంలో మరేమీ లేదు అని తెలుస్తుంది. లింగగర్భం జగత్ సర్వం, సర్వ విశ్వము ఆ లింగగర్భంలోనే ఉంది అని తెలుస్తుంది. అందుకే లింగారాధన చేసేవాడు విశ్వం మొత్తాన్ని ఆరాధన చేస్తున్నాడు. అందువల్లనే విశ్వేశ్వరుడు లింగరూపి అంటే అర్థం, విశ్వం నిండా వ్యాపించినటువంటి ఆ శివత్వం ఏదైతే ఉందో దానిని మనం లింగరూపంలో భావన చేసినప్పుడు విశ్వంలో ప్రతి అణువు నుంచి శివుడు మనల్ని రక్షిస్తాడు. అది విశేషం. విశ్వమంతా ఆయనే గనక, అణువు మొదలు బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి ఆ పరమేశ్వర తత్వాన్ని లింగంలో ఆరాధించడం అనే విశిష్టత మీ అందరికీ తెలిసినదే, దేవతలందరికీ తెలిసిందే. వాళ్ళు అనునిత్యం చేసేటువంటిది శివార్చన. అందువల్లనే నేను మీరు ఆరాధించే శివుణ్ణి ఆరాధిస్తున్నాను, ఆయనే నన్ను అనుగ్రహిస్తాడు. దయచేసి నా తపస్సుకి సమయభంగం చేయకుండా మీరు చిత్తగిస్తే నేను సంతోషిస్తానంటున్నట్ట. తస్మాత్ పరమహంకాంక్షే నిధనం వాపి కౌశిక గచ్చవా తిష్టవా శక్ర యథేష్టం బలశోధన. చూడు ఇంతవరకు శివుడు రాలేదు, ఏదో నేను వచ్చాను, నీకు కావాల్సింది ఏదో ఇచ్చేస్తాను, ఎందుకు సమయం వృధా చేసుకుంటావు, ఇంతవరకు రాని శివుడు ఇంకా చేస్తే వస్తాడా, ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని నువ్వు అనొచ్చు. మరణించినా పర్వాలేదు గాని శివుడు వచ్చే వరకు నేను కదన్ను, నువ్వు దయచేసి వెళ్ళిపో. సరే ఇంక నిన్ను బతమాడడం ఎందుకు, వెళితే వెళ్ళో లేకపోతే లేదు, నేను నా ధ్యానంలోకి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాను. అలా వెళుతూ ఉంటే క్షణంలో ఒక మహానాదం వినబడిందిట. ఐరావతంతో సహా ఇంద్రుడు, దేవతలు అందరూ అంతర్ధానమైపోయారు. అంటే ఆ ఇంద్ర రూపంలో వచ్చిన వాడు కూడా శివుడే, అది ఇక్కడ గమనించాలి. ఆ రూపంతో కనబడ్డాడు, ఇతన్ని ఏకభక్తిని పరీక్షిద్దామని. కానీ ఇతడేమిటి, ఆ శివత్వం పట్ల ఏ రూప ధ్యానం చేస్తున్నాడు, ఆ రూపమే శివుడు అని అక్కడ నిష్ట కలిగి ఉన్నాడు గనక ఇంత మాట వచ్చిందనమాట. లేకపోతే శివుడు కోసం తపస్సు చేస్తుంటే మధ్యలో ఇంద్రుడు జోక్యం చేసుకుంటాడా, ఆ పని చేయడు, చేస్తే శివుడి నుంచి ఇరిగే మళ్ళీ ప్రమాదం. అందువల్లనే శివుడు కోసం తపస్సు చేసేవాడు ఎదురుగా ఆయన రాడు, శివుడే ఈ మాయా రచన పన్నాడు. ఒక్కసారిగా ఏం జరిగింది అంటే అథాపశ్యం క్షణేనైవ, ఒక్కసారి ఆ ఐరావతం కాస్త అద్భుతమైన తేజపుంజంతో తెల్లని కాంతులతో కనబడిందిట. ఎలాగో అంటే హంస కుందేందు సదృశం మృణాల రజిత ప్రభం వృషరూపధరం సాక్షాత్ క్షీరోదమివ సాగరం. క్షీరసాగరం అంతా వృషభాకృతి ధరించిందా అన్నట్లుగా, ఎంత చక్కగా భావన చేశారో చూడండి. పాల సముద్రం అంతా ఒక్కసారి ఉన్నట్టుండి ఒక వృషభమై కనబడిందా అన్నట్లుగా ఒక మహావృషభం కనబడిందట. నందీశ్వరుడు సాక్షాత్కరించాడు, అంత పెద్ద నందీశ్వరుడు. ఇంత చిన్న ఉపమన్యువు ఎంత తలెత్తు చూశాడు, అంత మహానందీశ్వరుడు కనబడ్డాట. ఆ నందీశ్వరుడు హంస కుందేందు సదృశం. ఆ తెల్లదనం ఎలా ఉంది అంటే అలాంటి తెల్లదనం లోకంలో ఎప్పుడు చూడలేదు ఇతడు. ఎందుకంటే శివుడు కానీ శివుని వద్ద ఉన్నటువంటివి కానీ అన్న అలౌకికములు. హంసలాగుంది అనుకునే లోపల అలా లేదుట, పోనీ మల్లెలాగుంది అంటే అలాగే లేదు, వెన్నెల్లాగా ఉంది అంటే అలాగే లేదు. మొత్తానికి ఊహకు కూడా లభ్యం కానంత తెల్లని కాంతులతో ప్రకాశిస్తూ ఉన్న దానిపైన ఒక ఆయన కూర్చున్నాడు. ఈ మహాకాయమైనటువంటి నందీశ్వరుడు కృష్ణ పుచ్చం నల్లని కుచ్చులు కలిగినటువంటి తోకతో ఉన్నట్ట. భావన చూడండి ఎంత గొప్పగా ఉంది. మధు పింగళ లోచనం, తేనె రంగు కళ్ళున్నాయట ఆ వృషభేశ్వరుడికి. తమాస్థితశ్చ భగవాన్, ఎందుకంటే వృషభాన్ని ఒక్కసారి ధ్యానం చేస్తే చాలు మనకి భగవద్ అనుగ్రహానికి మార్గం లభించినట్లే. ముందుగా శివారాధనలో వృషభాన్ని భావన చేయాలి మనం. ఎందుకంటే నందీశ్వర మహాభాగ శివజ్ఞాన ప్రదాయక మహాదేవస్య పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అంటాం మనం. ముందు ఆయన నమస్కరించుకుంటాం కనుక మొదటిగా కనబడ్డాడు ఆ మహావృషభం. దానిపైన ఎవరున్నారో చూద్దామంటే ఇతడి కళ్ళకి ఆ శక్తి చాలలేదట. ఒక మహాకాంతిమయమైనటువంటి పుంజం కనబడుతుంది, కళ్ళు మిరిమిట్లు గొలుపుతుందిట. ఎట్టకేలకు ఆ పైన కూర్చున్న ఆ కాంతిపుంజం అనుగ్రహించడం వల్ల దాన్ని తేరి చూడగలిగే శక్తి వచ్చింది కన్నులకి. మనం చూడాలనుకుంటే స్వామి కనబడ్డు, ఆయన అనుకుంటేనే కానీ మనం చూడలేం.
2: Om Namah Shivaya. Dear users of Shaivam.org, we are very much delighted to let you all know that due to the shower of grace from Almighty Lord Shiva and the continuous support from esteemed users like you, our Shaivam.org website had passed 26 successful years of service in the world of Shaivam, and it is all set to sustain the same with lot more new features in the forthcoming years as well. Adding to that, like one more diamond embedded to the golden crown, we are pleased to inform the existence of a new radio, Shiva Tattvam, specifically designed to telecast Shaiva discourses. It's a humble request to you to listen that as well and extend your support. Now you can listen all the Shaiva discourses being scheduled in Shaiva Lahari and Thiruneriya Tamilosi radios in Shiva Tattvam radio only. Thanks for your esteemed support. Om Namah Shivaya.

మరణావసరే క్షత్రాయ రాజన్యం సరుద్రావేశ్యం అపజయోద్రం అపజయస్కరం నాయకాయ వేదనం ఆత్మనేకం ఆక్రయాయ యోగో కామాయ దుర్దుష్టలో అవికృష్టాయ మాగతం ఏకాయ దోషం శక్తాయ దైరోషం ధర్మాయ సభాగరం ధర్మాయ వేదం హేమరం అసాయ కారుణ్యం ఆనందాయ శ్రేషకం ప్రముదయ కుమారే పుత్రం మేధాయేషకాలం ధైర్యాయ సక్షాణం శ్రమాయ రోజానం మాయాయకారం రూపాయమణికాలం శుభేభవం శ్రవ్యాయాశుకాలం హేష్టేధన్వకాలం కర్మణ్యాకారం చిత్తాయ రజ్యసర్గం నృత్యమే మృగయం అంధకాయ స్వలితం సంధయజాలం దేహాయాపతిం నిర్వృత్తేమరివిత్తం ఆర్దేవరివిధానం హరాపతిం పవిత్రాయ భిడనం ప్రజ్ఞానాయ నక్షత్రసరితం నిష్కృత్యేతస్కారే కళాయోపదా పన్నాయానోదం పౌరుజ్యం ప్రక్షేపాహరితారం పురుషవ్యాఘ్రాయ దుర్మదం ప్రేభ్యవన్వక్తం.

కందకారం ఉత్సాహేభ్య కుబ్జం ప్రమదేవాపనం ద్వారభ్యం స్వప్నాయం అదర్మాయ బిరం సంఖ్యాయ స్మరకారే రామాధ్యాయ పదయం ఆదిక్షాయ ప్రశ్నం ఉపదిక్షాయాశ్నం హర్యాదాయ ప్రశ్న విభాగం హృదయం హైలహస్యాయ విధునం క్షత్రం సౌభద్రక్షాయ సంగ్రహేతారం కళాయాశం ధోమ్య పరిష్కందం శిలాయ ప్రియ పాదినం హరిత్యాశ్వసాదం మేధాయ బాధపంకూలే ప్రకామాయ రజయిత్రే భాయేదాహారం ప్రధాయ ఆగ్నేంద్రం నాగ్రవృక్షాయ విజయక్షారం రథ్రక్షమాయ మహాత్మనిర్ణేకం దేవలోకాయ ప్రయోజితానం మనుష్యలోకాయ ప్రయోజితానం హృదయోపదేక్షారం అవక్షేపదాయ పమంక్షారం సువర్గాయ లోకాయ భాగసుఖం పరిహిష్టాయ నాగాయ పరివేక్షారం హర్మేభ్యోస్థిపం ధరాయాశ్రమం పురుషే భోపాలం తేజతేజపాలం విభాగం శిరాయేనాథం శ్రీనాయ దురాకారం భద్రాయ గ్రహం శ్రేయదేవిత్తం అధ్యక్షాయ నక్షత్రం అన్యయాయ స్థాపం క్రోధాయ ధనం శోకాయాధిషం ఉత్తోర విగోళాభ్యాక్షిణం శోకాయ యోత్సారం క్షేమాయ యోత్సారం ఉపజయమానస్కృతం శ్రీనాయాన్యవేకారం శరవిత్రేదోషకారే క్షమాయాసో శంకేయమసో అసర్వభ్యోకా సంవత్సరాయ పర్యాయే పరివత్సరాయాలిజానాయాధ్వరే షడ్వత్సరాయాశీశ్వరే వత్సరాయ విసర్జరా సర్వాయ పరిజ్ఞే వనాయ నభం అన్యదారణ్యాయ

పర్ణయం ద్వారాభ్యక్తిరాజం సానుభ్యాశంభకం సర్వజయాభ్యక్తిం వోఢం ప్రతిశ్రుత్కాయ వర్గతం దోషాయ భగం అంతాయ బహుపాదినం అనంతాయ భూకం మహాజయేనాజం క్రోషాయ పూర్ణ పద్మం ఆక్రందాయ దుంభ్యాఘాతం అవస్త్రాయ సంఖద్మం శుభుభ్యోజన సంధ

ఇదమహం పంచదశేన వజ్రేణ ఇదంతం భ్రాతృయమగ్రామామి వయం దుష్మస్వ హేం ప్రభోరాజాభిద్యవ

సమాయుధ్యతే అశ్వనదే ప్రవాహన సర్వం హరిష్మం చకేరతే విషంతా వయం ప్రసన్నే విషాహస్తమిమహే అగ్నేరం బృహదే అగ్నిం దూరం మణీమహే హోదారం విశ్వవేదనం అక్షయ్యుప్రదం.

అగ్యం ప్రయత్నధ్వరే ధృనేంద్రగంహ్యవాహనం సంవర్ణ ఉత మిత్రోహ్నే స్వాం బద్ధంతి మధుభిర్మగచ్చా సేవతు సృణనాయంతో యూయం పాద స్వస్తి విస్తారః.

భూయదిహవిష్కర్ణముఖూతామూత బ్రహ్మే దేవాహవిద్యుదంతాభిరక్షిన్నమూత విశ్వస్య ప్రియమవభూతం విశ్వస్య ప్రియస్యోపభూతస్యోపభూత ఏం బలిః అసమయేవేశ్రవేతుగుంద అసమయేవేశ్రవేతు అగ్రక్షగతే రుద్రవిణామంద్రకవిః

ఆత్రస్మోహ్రవేజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ్యాజ

స్వస్తిరత్న స్వస్తిర్మాభ్య ఓర్ధంజిగాభేజం ఛందాస్తే ఛందిపదే ఆప్యాయ ప్రసంతే.

సుమిదీర్మీయమానః వస్త్రోధారిత్యవాహతే సమిద్ధస్యస్తయః పురస్తాయ బ్రహ్మణ్ దానో అజరం శరీరం ఆయ అస్మనవతిర్వాసవానః ఉషయస్మహజే దోషకాయ ఊర్ధ్వవర్ణ ఊదయే శిక్షాయోర్ధ్వవాయ సుదరి నారదంజలి సాక్షిపయా.

జాతవచారిస్తే అల్హార కమలిమానంతిధీర అవలోమేషా దేవయాని ప్రభుణ.

ధృదర్యక్స్వాహుతః అజ్ఞయజ్ఞశ్చః అభ్యమానాయ సగం సపాధో యదర్శునః యుద్ధాధియా యజ్ఞవంతః ఆశత్రులగ్నిమోదయే సంవర్ణమిత్రో అగ్నే స్వాం వర్ధంతి మధుభరవశస్థాః తే మధుసూదనాయంతో యూయం పాదస్తస్థిభిస్తదానః ఓరాయక్షరగ్నిగం సమిధాతు సమిధాతు విచ్ఛన్నాభా పృథివ్యాక్తం గతే రామస్య హోదాయ క్రన్న రాజగం సందృత సంద్రేక

ఉదయమైనోదేవాదేవోదిమోదేవాదాయ్యం బలి సుఖలే నోర్లం బాధ్యే విధ ప్రజ

ఓదాయక్షత్వస్తారముజిస్వభావిరంగేషోధాం విశ్వమయ్యేషోధాం పురోగమనామదర్శనం ద్వారా పరేత్యా శరీరేవేత్వాచ్చత్యహోధర్యుడా ఓదాయక్షత్వనః ప్రజలుపావరస్రక్షద్విజోగవస్తారకుశభమన్నరః

ఆపేంసే మన పరిష్టమితాదేవాగ్ని సమంత్రవ్యం మధునాధేన సభ్యోజాతీయజ్ఞం అగ్రదేవానా ప్రయత్నస్ మాజే స్వాహారం హరిదంతు దేవా

ఓర్భ్యోహం పాక్షిపంక్షిస్తాక్షమాన్యమానాగ్రేతనయ సవితారవక్షమితారభ్యోషమే

0: యథాయథాక్షత్రపనంతథాతథాశత్రం అజోదయవత్రం అవ్యాయత్వా ఆగలి శివన్నాయుమేషే ఇమాజాయోజనస్వకాశ్వగంజిమేషాగ్నేత్రాయంభ్యర్గస్వకాశ్రుణ్యేత్రాయంజ్యక్షమిద్ధ్యక్షత్రిగోషజీవ
1: స్వకాశోగ్నేవృత్తమే ఆవృత్తమే ఇంద్రజాన్నమం.

ఐక్యం తు దేశకం సుతం సమస్యాస్థేషయంత్రం భగవద్యంతృహంతమంతం విశ్వహారేవాద్రాయాంతరణయ ప్రగుణాయుభయాజనాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతాయంతమాజీవాగుంసంతా
ధనేన విశాని కవై విశ్వజిపుంసస్వతీనా శివోజనం ప్రకరంజర్గణేనాషయంతం పాపకం సాధంతమగ్నిశేషంగేనా పురవర్గేషేషమే సమర్థ.

ఆభరణం శిక్షణం మధ్య బాహు అస్మాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యా

ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామాని ప్రియాధామ

ఆత్మదేవ్యాయాక్షిణ ప్రియాధామాయాత్మనస్పదే క్రియాంసే హయా ఏనా మాజ్యమానా.

ేణమంతమోర్చమోర్చాయోర్చిరమాణేర్ధారాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్య

0: వినాకామఖ్యత్సవితావరేణ్యోనుప్రయాణ ముషసో విరాజతి.
1: సుపర్ణోసి గరుత్మాగ్యస్త్రివృత్తే శిరాః
0: గాయత్రం చక్షుర్బ్ర

భవ శివస్త్వజ్ఞ సుప్రతీకో విభావాసుః ప్రేదగ్నే జ్యోతిష్మాన్యాహి శివేభిరర్చిభిష్ట్వం బృహద్భిర్భానుభిర్భాసన్మాహిజ్ఞసీస్తన్వా అప్రజాః అక్రం

పరిచిదాసితయా దేవతయాంగిరస్వధ్రువాసీద లోకం ప్రోణచ్ఛిద్రం ప్రణాథోసీద ధ్రువాత్వం ఇంద్రాగ్నే త్వా బృహస్పతి రస్మిన్యోన అశీషదన్ తా అస్య సూదా దోహస సోమగ్గ శ్రీనంతి.

వంతమయాజమానమిచ్ఛస్తేన స్యేత్యామన్వీహితస్కారస్య అన్యమస్మదిచ్ఛసాత ఇత్యానమో ఓ దేవి నిర్రతే తుభ్యామస్తు నమస్సుతే నిర్రతే తిగ్మతేజో యస్మయం విచ్ర

ఆదిభ్యః విముచ్యధ్వమగ్న్యా దేవయానా అగన్మతమాసస్పారమస్య జ్యోతిరాపామ సజూరబ్దో అయావోభిస్సజూరుషా అరుణీభిః సజోష

0: రిషత్ఖనితా యస్మై చాహంఖనామి వః ద్విపచ్చతుష్పదస్మాకజ్ఞా సర్వామస్త్వనాతురమ్.
1: ఓషాధయః సంవాదంతే సోమేన సహ రాజ్ఞా.
0: యస్మై

ఆత్మస్థే మధ్యే తుల్యాయాఖ్యే కాంఖాదం దాదరే బ్రహ్మగమే వక్ష్యమానా.

ధారక్షమాంతరం శృదేరకం విదేదం సాధంది ముదారదం సక్మానం శీతం రోదం హేష్మం నారయపాదేనం గంధాక్షోమోజమక్షోమగదేభ్యైశ్వర్యనాగవదే మహిం సక్మానం పరేదం.

ృష్ణరోమాంభయామే పుత్రోర్యేష్ఠాన్ షగ్నం నరిష్టాన్ సర్వాంశ ప్రవృణంగిణే

కోటి సూర్య ప్రకాశాగ నమః. ఓం కోటి మన్మథ సౌందర్య నిధగే నమః. ఓం కోటి సూర్య ప్రతీకాశాగ నమః. ఓం కోటి కంతర్ప సంకాశాగ నమః. ఓం కఠోరాగ నమః. ఓం కఠోరాంగాగ నమః. ఓం కఠోర జనదా.

నమః ఓం కనక గిరిశరాసనాయ నమః ఓం కనకాంగదహారాయ నమః ఓం కనకలింగాయ నమః ఓం కనకమాలాధరాయ నమః ఓం కనిష్ఠాయ నమః ఓం కనకమహా

శృంగసంకాస మోహక్షవరవాహనాయ నమః. ఓం కైలాసపతగే నమః. ఓం కైలాసశిఖరావాసాయ నమః. ఓం కైలాసగిరిశాగినే నమః. ఓం కైలాసకల్పవృషభవాహనాయ నమః. ఓం కోలాహలమహోదారశరభాయ నమః. ఓం కోలాచ్ఛచ్ఛతమాధవసురజ్

గడమః ఓం కృష్ణకుంచిత మూర్ధజ గడమః ఓం కృష్ణాజినోత్తరీయ గడమః ఓం కృష్ణాభిరత గడమః ఓం కస్తూరి విలసత్ఫాళ గడమః ఓం కస్తూరి

గడమః ఓం గజ చర్మ పరీధానా గడమః ఓం గజానన ప్రియా గడమః ఓం గజారూఢా గడమః ఓం గజ చర్మినే నమః ఓం గండస్ఫురద్భుజగకుండ

గడమః ఓం గూఢస్వరూపా గడమః ఓం గూఢమహావ్రతా గడమః ఓం గూఢపాదప్రియా గడమః ఓం గూఢా గడమః ఓం గూఢగుల్ఫా గడమః ఓం గూఢతణవే నమః ఓం గూఢజత్రవే నమః ఓం గణా గడమః

శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, శివుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలంటే పాప సంహరణం కోసము, తవసే జ్ఞానస్వరూపుడు గనక జ్ఞానం కోసము, రుద్రాయ దుఃఖములు పోగొట్టడం కోసం. ఇన్నిటిగా ధ్యానించవలసిన రూపం కపర్దినే, జటాజూటం ధరించినటువంటి దివ్య రూపం, దాన్ని ఎలా పట్టుకోవాలో చెప్పిందండి వేదం. చూడండి, ఇది భక్తి సాధనలు చెప్తున్నారు. ఈ దశమవన వాకంలో సాధన ఏ విధంగా ఉండాలో చెప్తున్నారు. ప్రభరామహే మతి, ఆ పరమేశ్వరుని కోసమే రుద్రాయ మతిం ప్రభరామహే. చాలా గొప్ప విషయం అనేది గుర్తుపెట్టుకోండి. ఆ రుద్రుని కోసం మేము మా బుద్ధిని భరించి ఉన్నాము. మా బుద్ధి ఎందుకుంది? శివుణ్ణి పట్టుకోవడానికి, ప్రపంచం పట్టుకోవడానికి కాదు. కేవలం రుద్రాయ, రుద్రాయ ఏవ, రుద్రుని పట్టుకోవడానికే మతిం భరామహే. భరామహే అంటే భరిస్తూ ఉన్నాము, పట్టుకుంటున్నాము అని. మామూలుగా కాదు, ప్రభరామహే, బాగా పట్టుకుంటున్నాం, ప్రకృష్టంగా అని అర్థం. అంటే బుద్ధిని ఎలా పట్టుకోవాలి? పూర్ణంగా శివుణ్ణి పట్టుకోవాలి. అందుకోసమే, శివుని కోసమే బుద్ధిని పట్టుకోవాలి. దీన్ని ధీమహి అంటున్నాం వేదంలో. బుద్ధిని పట్టుకోవడమేనండి నమస్కారం అంటే. రుద్రాయ ప్రభరామహే మతిం అంటేనే నమో రుద్రాయ అని అర్థం. బుద్ధిని పట్టుకోవడమే ముఖ్యం. శివుణ్ణి పట్టుకోవడం అంటే బుద్ధితో పట్టుకుంటున్నాం, ప్రభరామహే బాగా అని. అంటే బుద్ధిలో పుట్టే ప్రతి ఆలోచనతో శివుణ్ణే పట్టుకోవాలి. ఈ విషయమే పురుషోత్తమును మీ ఇది బుద్ధి బుద్ధి అన్నారు ప్రహ్లాదుడు వారు. నీ బుద్ధి పురుషోత్తముడి మీదకి వెళ్ళినప్పుడే అది బుద్ధి అవుతుంది, బుద్ధి అవుతుందయ్యా అని. అందుకు ఇమాం మతిం, అది విశేషం. ఈ మతి ప్రభరామహే, నీ ఆలోచన, నీ భావన, నీ చింతన, నీ ధ్యానం మొత్తం కలిపి మతి. ఆ మతితో పట్టుకో పరమేశ్వరుణ్ణి ఎంత గొప్పగా చెప్పారు. అందుకు ప్రభరామహే మతిం అనేది బుద్ధి యోగం, భక్తి యోగం. దీన్ని ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాలి. ఇలాగ మతిని ఆయనకు సమర్పించని చెప్పారు. అలా సమర్పిస్తే ఏమొస్తున్నది అంటే, యథాన శమస ద్విపదే చతుష్పదే. ఇలా చేస్తే ఆ పరమేశ్వరుణ్ణి మా బుద్ధితో పట్టుకుంటే మా రెండు కాళ్ళ వాళ్ళు, మా నాలుగు కాళ్ళ వాళ్ళు కూడా సుఖంగా ఉంటారన్నాడు. మా రెండు కాళ్ళ వాళ్ళు అంటే నాతో సంబంధం ఉన్నటువంటి వారు, మానవ కోటి అంతా క్షేమంగా ఉండాలి అని కోరుకోవాలి. మనకొక నెపము, ఒక నింద ఉంది. ఏమిటంటే, భారతీయ మతం వైయక్తిక మోక్షమే కోరుకుంటుంది అని అంటూ ఉంటారు తెలియని వాళ్ళు. కాదయ్యా, లోకక్షేమం కోరుకుంటున్న ఈ మతం కన్నా గొప్ప మతం మరొకట్లేదు. సమస్త లోకక్షేమం కోరుకునే మతం. అందుకే ద్విపదే చతుష్పదే, రెండు కాళ్ళ వాళ్ళు, నాలుగు కాళ్ళ వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి. ఎప్పుడు సుఖంగా ఉంటారు? ప్రభరామహేమతి, ఈశ్వరుడి వైపు బుద్ధి పెడితే ఇవన్నీ సుఖంగా ఉంటాయి. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం, నేను ఉన్న గ్రామమునందు. గ్రామము అంటే స్థలము, సమూహము అని అర్థం. నేను ఏ సమూహంలో బ్రతుకుతున్నానో ఆ సమూహంలో ఉన్న విశ్వం. విశ్వం అంటే చరాచరాత్మకమైనది. నేను చూస్తున్నది, నేను వింటున్నది, నాతో ఉంటున్నది, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అంటే పుష్టం అనాతురం. చాలా గొప్ప మాట. పుష్టి కలిగి ఉండాలి, పీడలు లేకుండా ఉండాలి అని కోరుకుంటున్నాడండి. ఈ గ్రామమునందు ఉన్న విశ్వము, ఇలా అనుకుని ప్రతి గ్రామంలో ఎవడైనా నమస్కరించుకుంటే ఆ గ్రామంలో పీడలు ఉండవు, పుష్టికి లోటు ఉండదు. అన్ని పుష్టులు ఉంటాయి. ఆ ఊర్లో ధన పుష్టి ఉంటుంది, ధాన్య పుష్టి ఉంటుంది, జ్ఞాన పుష్టి ఉంటుంది, విద్యా పుష్టి ఉంటుంది, సర్వ పుష్టులు, గృహారామ క్షేత్ర పుష్టులు ఉంటాయి. పీడలు ఉండవు, రోగాలు ఉండవు. ఎలాగూ ప్రభరామహే మతిం, రుద్రుని మీద బుద్ధి కలిగి ఉంటే. ఈ విధంగా మనం భావించినప్పుడు, అందుకే పురాణం చెప్తోంది, రుద్రాధ్యాయి వసేద్యత్ర, అంటే రుద్రాధ్యాయ జపం చేసేవాడు ఎక్కడ ఉంటాడో అక్కడ, గ్రామేపి నగరేపి వా, వాడున్న గ్రామం కానీ నగరం కానీ అక్కడ, నతత్ర క్షుత్పిపాసాది వ్యాధిర్భయం, అక్కడ క్షుత్పిపాసలు, వ్యాధి, దరిద్రము మొదలైన బాధలు ఉండవు అని పురాణం చెప్తున్నదండి. అందుకే ఈ దేశానికి క్షేమం కావాలి అంటే రుద్రాన్ని అధ్యయనం చేయించాలి. దానికి యోగ్యమైనటువంటి ఉపనయనాది సంస్కారములు పొందినటువంటి వారు దానికై వినియోగింపబడి
కనీసం వేదమంతా నేర్చుకోగలేకపోయినా ఈ రుద్రాధ్యాయం పురుషసూక్త శ్రీసూక్తమును నేర్చుకుని నిత్యం దేశక్షేమం కోసం తపన పడితే తప్పకుండా ఈ దేశంలో పుష్టి ఉంటుంది, పీడలు లేకుండా ఉంటాయి. అలా చెయ్యమని వేడుకుంటున్నాం. అటువంటి సంస్కార సంపన్నులందరికీ కూడా, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, పౌర పురోహిత వర్గం ఉన్నారు, పూజారి వర్గం ఉన్నారు, చాలా సంతోషం. ఎవరిని ఏది అనడం నాకు ఉద్దేశం కాదు, కానీ దేశం బాగుండాలనే ఆశ కొద్దీ వాళ్ళకు చేసే విన్నపం ఏమిటంటే, కేవలం వృత్తిగా వీటిని వినియోగించడమే కాకుండా దేశం కోసం మీరు ఎప్పుడైనా దీన్ని వినియోగించారా అని ప్రశ్నించుకొని దానికోసం వినియోగించండి విన్నవించుకుంటున్నాం. శూన్యమాసాలు వచ్చినప్పుడు ఏ ముహూర్తాలు ఉండవు, ఏవి ఉండవు. కనీసం ఆ 40 రోజులు దీక్ష పెట్టుకునేనా దేశ రక్షణ కోసం అని చెయ్యగలిగితే ఎంతో సంతోషం. అందుకు నిత్యం సంధ్యావందనాది కృత్యాలు చేసుకుని రుద్రం చేస్తే అది చాలు. అలా చెయ్యమని వేడుకుంటున్నాను. ఇక్కడ ఎంత వ్యాఖ్యానించుకున్నా వ్యాఖ్యానానికి అందని శక్తి ఉంది రుద్రంలో. అందుకే అనేక మంత్రములను అనేక విధాలుగా ప్రయోగించి అనేక సిద్ధుల్ని పొందడం ఉన్నది. రుద్ర మంత్రం ఎన్ని శక్తులను ఉన్నదో మనకి కల్పశాస్త్రాలు తంత్రశాస్త్రాలు చెప్తున్నాయి. ఒక్కొక్క మంత్రంలో ఎన్నెన్ని శక్తులు ఉన్నాయి, ఎన్నెన్ని రోగాలను పోగొట్టే శక్తులు ఉన్నాయి, ఎన్ని అరిష్టాలను పోగొట్టే శక్తులు ఉన్నాయి, ఎన్నెన్ని రక్షణలను ఇచ్చే శక్తులు ఉన్నాయి, సంపదలు ఇచ్చే శక్తులు ఉన్నాయి. ఆశ్చర్యకరమైనటువంటిది. అపమృత్యువు మొదలైన బాధలు పోగొట్టగలవు, వ్యాధుల్ని పోగొట్టగలవు, ఎవరి వల్ల కాని వాటిని సాధింపజేయగలిగిన శక్తి మంత్రరాశికుంది. ఇలాంటి మంత్రరాశి జపించదగినటువంటి అర్హత కలిగినటువంటి వారు అలా జపించి ఆ తపశ్శక్తిని ధారపోయాలని అందరూ ఎదురు చూస్తుంటారు. దేవతలు, పృథ్వీ అన్నీ ఎదురు చూస్తుంటాయి. అందుకే మన బాధ్యతగా అది చేయవలసిన అవసరం ఉన్నది. ఆ సంస్కారాది అధికారములు ఉన్నవారు ఆ పని చేస్తే, అవి లేనటువంటి వారు రుద్ర నమక స్తోత్రములు, శివ అష్టోత్రములు, శివనామములు తలంచుకుంటూ వారు కూడా ఆ విధంగానే ఆరాధించాలి. అందుకే వేద విజ్ఞానం మనందరిది. దాని యొక్క ప్రయోగములు, అధ్యయన అధ్యాపనలు ఎవరు చేసినా విజ్ఞానం మనందరిది. అందుకే దీన్ని ఆధారం చేసుకుని ప్రవచన రూపంలో మనం ఈ 11 రోజులు శివుడంటే ఏమిటో, రుద్రుడంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇది నిజంగా మనకి శివ సాక్షాత్కారమే లభింపజేసి అనుభూతికి వచ్చిన విషయం. మన మనస్సులన్నీ ఆ పరమేశ్వరుడు మన దేశానికి, మన ధర్మానికి పుష్టిని కలిగించాలి, పీడలు లేని స్థితి కల్పించాలని ఇక్కడ ఒక్కసారి కోరుకుంటే ఇంత సామూహికమైన ప్రార్థన తప్పకుండా పరమేశ్వరుడు వింటాడు, మన ధర్మానికి రక్షణ కల్పిస్తాడు. అందుకే ఇక్కడ ఈ ప్రభరామహేమతిం అనే భావనతో ఏం చెప్తున్నాడు, ఈ మంత్రం చదివితే అనుగ్రహిస్తానని మాత్రమే కాదు, చదవవలసిన వాళ్ళు చదవాల్సిందే, మిగిలిన వాళ్ళకి ప్రభరామహేమతిం మన బుద్ధితో ఆయన పట్టుకుందాం. బుద్ధికి దొరుకుతాడు భావగమ్యుడు. అలా పట్టుకుంటే చాలయ్యా విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతరం. గ్రామం అంటే మనం ఉన్న చోటే కాదు, మన శరీరమే గ్రామం. ఇంద్రియ గ్రామములన్నీ ఉన్న పెద్ద గ్రామం కదా, ఇందులో ఉన్న విశ్వం బాగుండాలి అన్నా, ఇది పుష్టి కలిగి పీడలు లేకుండా ఉండాలన్నా మన బుద్ధి ఆయన్ని పట్టుకోవాలి. మన బుద్ధి ఈశ్వరుణ్ణి పట్టుకుంటే ఆ బుద్ధి ఉన్న విశ్వం అంతా బాగుంటుందండి. ఈ శరీర గ్రామంలో ఉన్న విశ్వం అంటే ఇది ఏది వింటోందో, ఏది అంటోందో, ఏది కంటోందో, అవన్నీ కూడా వీడు శుభంగా ఉంటాయి. ఈ వీడి ఒంటితో సంబంధం ఉన్నటువంటి 4 కాళ్ళ వాళ్ళు, 2 కాళ్ళ వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. ఇది చెప్పి, ఓ స్వామి, మృడానో రుద్రోతనో మయస్కృధిక్షయద్వీరాయ నమసా విధేమతే, నీకు నమస్కరిస్తున్నామయ్యా స్వామి అని చెప్పి, నీ వల్ల శం యోహో ఈ రెండు మాకు కలుగుతాయని చెప్తున్నారు. యచ్చంచయోశ్చ మనురాజజే పితా తదశ్యామ తవ రుద్ర ప్రణీతవు. శంచ అంటే సుఖభోగములు అనర్థం, యోశ్చ అంటే దుఃఖమోచనము అని. ఆనందం రెండు విధాలు, ఒక సుఖం రావడం ఒక ఆనందం అయితే, దుఃఖం పోవడం మరొక ఆనందం. అలాగే శంచ అంటే మనం అనుభవించే సుఖములు, యోశ్చ అంటే దుఃఖ విమోచనం. దుఃఖ విమోచనం అంటే అజ్ఞానమోచనం అంటే కైవల్యం. ఈ రెండు ఇవ్వగలిగేటువంటి వాడు. అందుకే ద్విబర్హాహా అని మరొక తోడు చెప్తున్నాడు. వీటన్నిటి యొక్క అంతరార్థాలు మనం తెలుసుకోబోతున్నాం. ఓ స్వామి, నువ్వు మా తండ్రి అయినటువంటి మనువు చేత నమస్కరింపబడినటువంటి వాడవు, ఆయన వలే నిన్ను మేము నమస్కరిస్తున్నాం అంటున్నారు ఇక్కడ. మనురాజ జేపిత అంటే అర్థం, మనువు నిన్ను నమస్కరించాడు, నీ వల్ల శక్తిని పొందాడు, నీ వల్ల ఆయన ఈ రెండు సుఖాలు పొందాడు, అందుకు మేము దాన్ని అనుసరిస్తున్నాం. ఇది చాలా గొప్ప విశేషం అండి. మనువు మనం ఎలా బతకాలో చెప్పినవాడు మనువు, అందువల్లే మానవులం అయ్యం మనం.
ఈ మనువు వేదము చెప్పిన ధర్మశాస్త్రాన్ని ధర్మాన్ని మనకి స్మృతిగా అందజేశాడు. స్మృతి అంటే స్మరించుట, శృతి చెప్పిన దాన్ని స్మరించేది స్మృతి. శృతి ఏ ధర్మాలు చెప్పిందో దాన్ని స్మరిస్తుంది. అందుకే స్వయంభూ మన చక్రవర్తి మొదట ధర్మశాస్త్రం రచించినటువంటి వాడు. దాన్ని అనుసరించి మనం పశువులం కాకుండా మనుష్యులమయ్యాం. అలాగ మా అందరికీ ఆది అయినటువంటి ఆ మనువు ఉన్నాడే, ఆ మనువు నిన్ను ఆరాధించి శమ్యోహో ఈ రెండింటినీ పొందాడయ్యా. అందుకు మేము ఆయన మార్గాన్ని అనుసరించి నిన్ను నమస్కరిస్తున్నాం. అస్యామ అంటే నీ అనుగ్రహాన్ని మేము కూడా పొందుతున్నాం. మనువుని ఆదర్శంగా తీసుకుని అతడు నిన్ను ఆశ్రయించి ఎలా సుఖాలు పొందాడో మేము అదే విధంగా సుఖాన్ని పొందుతున్నామని మానో మహాంతము తమానో అర్భకం. ఇందులో అర్థం ఏంటంటే, స్వామి మమ్మల్ని రక్షించు, మా సంతానాన్ని రక్షించు, సంతానాలను వృద్ధి చెయ్యగలిగే మా సంతానాన్ని రక్షించు, అదొక విశేషం. అంతేకాదు మా యొక్క తల్లిదండ్రుల్ని రక్షించు, మానోవధి పితరం మోత మాతరం, మా తండ్రిని సంహరించకు, మా తల్లిని సంహరించకు అని చెప్పి మా ప్రియమైన తనువులను సంహరించకు, హింసించకు అన్నాడు. ఇది ఎన్ని వేదాంతపు కబుర్లు చెప్పినా ప్రతివాడు తనవారు బాగుండాలనుకుంటాడు, అవునా కాదా చెప్పండి సిన్సియర్గా. తనవారు బాగుండాలని ఎంత వేదాంతం విన్నా మా అబ్బాయి గారికి ఉద్యోగం దొరకలేదండి ఏం చేయాలంట, బ్రహ్మజ్ఞాని దగ్గరికి వెళ్ళి కూడా అంటే అర్థం మానవుడిలో సహజంగా ఉంటుంది. ఇది ఉండడం వల్లే విశ్వం రక్షింపబడుతూ ఉంటుంది. తన వారి క్షేమం కోరుకోవడం ఎప్పుడూ తప్పు కాదు. వేదం కోరుకోమంది, కోరుకుంటోంది, అదే విశేషం. దీనికి ఏదో ఆత్మపరమైన అర్థాలు తీసి బట్టదలకి మోకాలకి ముడిపెట్టే ప్రయత్నం నేనేం చేయను. దీనికి అదే అర్థం తీసుకుంటా. ఎందుకంటే మా అమ్మ బాగుండాలి, మా నాన్న బాగుండాలి, మా వాళ్ళందరూ బాగుండాలని కోరుకోవడం తప్పు లేదు గనక, పైగా శివుడు అనుగ్రహం లేపుతూ వీళ్ళెవరూ బాగుండరు గనక, పైగా వీళ్ళు బాగున్నారు అంటే శివుడు చల్లగా చూశాడు అని అనుక్షణం ఆయన అనుకునే అవకాశం నాకు వస్తోంది గనక నేను ఇదే అడుగుతాను, అందరం అదే అడుగుతాం, అవునా కదా. మన వాళ్ళందరినీ చల్లగా చూడమని అడగడంలో తప్పేమీ లేదు. ఈ విధంగా ఇంత చక్కగా కోరుకుని స్వామి తన ఏ నా సంతానమునందు ఆయుషి నా ఆయువునందు గోషు అశ్వేషు ఆవులయందు గుర్రములయందు వీరులయందు వీరందరి యందును ఉండి వారిని హింసించకుండా కాపాడవయ్యా అని ఇక్కడ అడుగుతున్నారు. కేవలం నేను అని నా కుటుంబమే కాదు, నాది ఈ దేశం అంటే ఈ దేశాన్ని కాపాడే వీరుల యందు కూడా పరమేశ్వరుడు నుండి రక్షిస్తాడు అని. ఇక్కడ నిన్న మనం అనేక వస్తువులు చెప్పుకుని అన్ని వస్తువుల యందు పదార్థముల యందు జీవుల యందు ఉన్న రుద్రుడు నన్ను రక్షించుగాక అని భావాన్ని ఒకవైపు గ్రహించాం. అంతేకాదు అన్ని జీవుల యందు అన్ని వస్తువుల యందు ఉన్న పరమాత్మ ఆ అన్ని వస్తువులను అన్ని జీవులను రక్షించుగాక అనే భావాన్ని మనం తీసుకోవాలి, అది విశేషం. అందరి యందు ఉన్నవాడు అందరినీ కాపాడాలి. సైనికుల యందు ఉన్న రుద్రుడు తద్వారా మనల్ని కాపాడాలి అనడం కాదు, ఆ సైనికుల యందు ఉన్న రుద్రుడు ఆ సైనికుల్ని కాపాడాలి అని మనం కోరుకోవాలి. ఇలా ప్రతి వస్తువునందు ఉన్న రుద్రుడు వాటిని కాపాడుతూ వాటి వల్ల మనకేం ప్రమాదం లేకుండా మనల్ని కాపాడుతూ ఒకరికొకరు సౌమనస్యంతో ఒకరినొకరు కాపాడుకుంటూ ఒకరికొకరు ప్రేమగా శివంకరులై ఉండాలి. అదే శివోనస్సుమనాభవ, ఒకరికొకరు సుమనస్సు కలిగి ఒకరి పట్ల ఒకరు సౌమనస్యం సుముఖత్వం స్నేహం. అంతేగాని కలుస్తూనే ఏం దెబ్బలాట పెట్టుకుందామా అనే దుస్థితి రాకూడదు. పరస్పరం ఒకరికొకరు, అంతేగాని సమాజంలో రకరకాల సమూహాలుగా విడిపోయి ఒకడంటే ఒకడికి భయంకరమైన పరిస్థితులు రాకూడదు. మనలో మనమే విడిపోయి మానవుడు మానవుడిని హింసించుకోవాలనేటువంటి ఆసురీ బుద్ధులు పెచ్చి పెరుగుతున్న ఈ రోజుల్లో రుద్ర యొక్క భావన మనకు చాలా అవసరం. శివోనస్సుమనాభవ, అది విశేషం. ప్రపంచంలో ప్రతి వారిలో అంతర్యామయ్యి ఉండే ఈశ్వర శుభంకరుడివై మాకు సౌమనస్య స్థితిని కలిగించవయ్యా. ఆ సౌమనస్య భావమే పరస్పర సహకారం, పరస్పర ప్రేమ, బ్రతుకు బ్రతకనివ్వు అనేటటువంటి సౌమనస్య భావన మనకు కలిగినప్పుడు ఏ ప్రమాదాలు ఉండవు, ఏ తీవ్రవాదాలు ఉండవు, ఏ ఉగ్రవాదాలు ఉండవు. అందుకు పరమేశ్వర నీవు నీ సౌమ్యమైన మంగళకర స్వరూపాన్ని ఆరాత్తే గోఘ్న ఉత పూరుషగ్నే క్షయద్వీరాయ సుమ్న మస్మేతే అస్తు అని ఇక్కడ చెప్తున్నారు. సుమ్న అంటే సౌమ్యమైన శుభంకరమైనటువంటి నీ యొక్క దివ్య స్వరూపము ఆరాత్తే మా ముందు ఉండుగాక. ఆ స్వరూపమే గోఘ్న పురుషఘ్న క్షయద్వీరాయ. ఇక్కడ చూడండి, గోవుల్ని హింసించువాడు,
పురుషుణ్ణి హింసించేవాడు, వీరుణ్ణి హింసించేవాడు అని మూడు చెప్పాడు. అక్కడ గోవుల్ని రక్షించేవాడు ఇవన్నీ చెప్పి ఇక్కడ హింసించేవాడు. అంటే గోవుల్ని హింసించేవాడు పరమేశ్వరుడు అయితే మరి గోరక్షకుడు అని ఆయన ఎందుకండి అనాలి? అంటే ఆ గోవులు కూడా లేకుండా చేసుకునే పాపం మన దగ్గర ఉంటే ఘోర రూపమైనటువంటివి ఆక్రమించుతాయి. అందుకే మనం ధర్మంగా సౌజన్యంగా బ్రతకగలిగినప్పుడు ఆ ధర్మంతో గోవుల్ని రక్షించుకోగలం. ఇది ఒక అర్థం. ఇక్కడ మనం వేదాంత అర్థం తీసుకోవాలి. గోఘ్న పూరుషఘ్న క్షయద్విరాయ ఈ మూడు ఏమిటంటే, మళ్ళీ వైదిక సంప్రదాయం ప్రకారమే నేను చెప్తున్నాను, మరి ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు. గోవులు అంటే ఇంద్రియములు, పురుషుడు అంటే జీవుడు, వీర అంటే పాపములు. ముందే చెప్పుకున్నాం మనం, మనల్ని బాధించే పాపములు. ఈ మూడు పోతేనే కైవల్యం. అప్పుడే సుమ్నతే అస్తు ఆరాత్తే, నీ యొక్క సౌమ్య రూపం మా ముందున్నది అంటే అర్థం. ఈశ్వర సాక్షాత్కారం కలగాలి అంటే ఈ మూడు పోవాలి. ఇంద్రియములే నేనేటువంటి భ్రమ పోవాలి, అదే గోఘ్న. జీవుణ్ణే నేను అనేటువంటి భ్రమ పోవాలి, అదే పూరుషఘ్న. ఈ రెండు పోవాలంటే ఈ రెండు నేననుకునే అజ్ఞానం ఏ పాపం వల్ల వస్తుందో ఆ పాపం పోవాలి, అదే క్షయద్వీరాయ. ఈ మూడు జరిగే ఎప్పుడో ఆరాత్తే సుమ్నం, నీ యొక్క సౌమ్యమైన పరిపూర్ణమైన స్వరూపమే నాకు గోచరిస్తున్నది, సర్వం శివమయం అనే స్థితి దేహాత్మ భ్రాంతి తొలగిన వాడికి కలుగుతున్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించి చూపిస్తున్నారు. ఆ స్థితి కలగాలంటే ప్రభరామహే మతిం, మతిని ప్రభరామహే. అంతేకాదు బుద్ధటు వెళ్ళాలంటే మనస్సుతో లింకు పెట్టుకున్న మరొక పరికరం మన దగ్గర ఉంది, అదే మాట. ఆ మాట ఆయన్ని పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకోవాలి అంటే గుండె లోతులో పట్టుకో ఆయన్ని. స్తుహి శృతం గర్త సదం యువానం, గర్త సదం లోతైన గుహలో ఉన్నవాడిని స్తుహి ఓ మనస్సా స్తోత్రము చెయ్యు అని చెప్తున్నారు. ఇలా మనం మనసుకు చెప్పుకుంటే వేదమాత మనకు చెప్తోంది స్తుహి స్తోత్రం చేయి, అదే నీకు దిక్కు. శివేన వచసాత్వాగిరి సాక్షావధామసి మొదటి అనువాకంలో అదే ఇక్కడ చెప్పబడుతున్నది. స్తుహి స్తోత్రం చేయి. ఎవరినండి నాకు తెలియదే, తెలీదా? మొత్తం 10 అనువాకాలు విన్నాకు తెలియదు ఎవడైనా అంటాడా అండి? అందుకే శృతం అని చెప్పింది. శృతం అంటే వెల్ నోన్ అని అర్థం. వెల్ నోనా, అవునా కాదా? ఇంతవరకు విన్నాక ఎక్కడ పెడితే అక్కడే కనబడిపోయాడు కదా. అందుకే ఆ బాల గోప విదిత, అది విశేషం. ఆయన శాసనం ఎవరు ధిక్కరించలేరు కనుక సర్వానుల్లంఘ్య శాసన. ఏంటంటే మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళారంటే అమ్మే అయ్యా మర్చిపోద్దు. అబాల గోప విదిత అంటే ఏమిటో శృతం అన్నా అదే అర్థం. శృతం అంటే వెల్ నోన్, వెల్ నోన్ అయిన వాడిని అంతటా స్తోత్రం చేయాలా? వెల్ నోన్ కనుక నీలోనూ ఉన్నాడు కనుక వెల్ నోన్ బాగా తెలుసుకో. ఎక్కడ గర్త సదం, గుహలో ఉన్నవాడు. ఏ గుహ? హృత్పుండరీకం హృద్గుహ నిహితం గుహాయాం, ఆ లోతైన చోటున్నాడండి, అంత లోతుగా ఉన్నాడు. అందుకే ఆ లోతులకి వెళ్ళు అంతర్ముఖుడవై ఆ గర్తసదం అయినటువంటి ఆ స్వామిని శృతం అంతటా ఎలా ఉన్నాడో నీలోనూ అలాగే ఉన్నాడు. అందుకే శృతం గర్తసదం ఎలా ఉన్నాడు, యువానం యువకుడై ఉన్నాడు అక్కడ. అంటే స్వామి యొక్క దివ్య సౌందర్య విగ్రహాన్ని అక్కడ వర్ణిస్తున్నారు. అది దివ్యమైనది. నమ శివాభ్యాం నమ యవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వృద్ధరాభ్యాం, నిత్య యవ్వనుడు. మన ఎంత వృద్ధులమైనా ఆయన యవ్వనుడే. మన ముత్తాతల ముత్తాతల కురుచుకున్న ఆ శివుడు మన తర్వాత తరాలు కురుచుకున్నప్పుడు కూడా యవ్వనుడే. అంత నిత్య యవ్వన స్వరూపం.

0: ఉగ్రం ఉగ్రమైనటువంటి మృగము వలె సింహము వలె ఆ గుహలో కూర్చున్నాడని. గుహకి అందం ఎప్పుడొస్తుంది? సింహం ఉంటేనే అందం. అంతేగాని అక్కడ గుహ ఉందండి, అందులో ఏమైనా అక్కలు ఉన్నాయండి? అంటే అందమా చెప్పండి, చందమా చెప్పండి. గుహలో సింహం ఉంటేనే అందం. అందుకే మన హృదయ గుహలో ఉన్న ఆ సింహం యువసింహం, ముసలి సింహం కాదు అది. అందుకే యువానం అయినటువంటి సింహం పూర్తి శక్తితో ఉంది, ఉపహత్నం అయినటువంటి ఆ సింహాన్ని నమస్కరించు. అయితే ఆయన యువానం, ఆ యువం అయినటువంటి ఆ సింహం అది ఆనందింపజేస్తోంది మనల్ని. ఎక్కడుంది, ఎంత దయతో వచ్చి కూర్చుంది ఆ గుహలో. ఆయన యువకుడైనా జరిత్రే అంటే క్షీణ లక్షణం కలిగినటువంటి ఈ శరీరంలో, అది విశేషం. జరిత్రే జీర్ణ లక్షణం కలిగినటువంటి ఈ శరీరంలో ఆ రుద్రుడు వచ్చి కూర్చున్నాడు. అందుకు అతడి నిత్య యవ్వనుడు, ఇది జీర్ణ లక్షణం కలిగినటువంటిది. అతడు శాశ్వతుడు, ఆయన్ని నమస్కరించు. అయినా శివుణ్ణి సింహమా సింహం అంటారా? మృగం అనే మాట వేశారు. మృగం అంటే అత్యంత భీకరమైనది అని అర్థం. మీరు సింహం అనొచ్చు, శరభేశ్వరుడు అనొచ్చు. శరభం అని మహామృగం ఉంది, అది శివుని యొక్క స్వరూపం. ఇది మహామృగం, ఇది అందుకు శరభాన్ని కూడా మనం స్మరించవచ్చు. శివుని యొక్క శరభావతారం ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. లేదా మొదటి నుంచి విష్ణువునే చెప్పుకుంటూ వచ్చాం కదా, ఆ నరసింహం అనుకున్నా సందేహం, మనకేమీ పర్వాలేదు. కానీ రుద్రుని యొక్క శరభస్వరూపం, మహోత్కృష్టమైనటువంటి రూపాన్ని మనం ఇక్కడ తలంచుకుంటూ ఉన్నాం. శరభు అంటే అర్థం క్షీణ లక్షణము కలది, క్షీణింపజేయునది అని అర్థం. అందుకే బాణానికి శరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇది శీర్యతే, వెళ్ళి శీర్ణము చేస్తుంది గనక, శీర్ణము చేయించే లక్షణం ఉంది కనుక దానికి అది శరము అన్నారు. దాని యందు భాషించేవాడు శరభ అన్నారు. అందుకే క్షీణ లక్షణము కలిగిన దేహమునందు నిత్యము ప్రకాశించేది ఏదో అది శరభ అనేటువంటి అర్థాన్ని మనం తీసుకుంటే ఈ ఇంద్రియాది శరములతో కూడుకున్నటువంటి ఈ దేహమునందు భాతి ప్రకాశతే ఇది శరభ. అలాంటి శరభేశ్వరుడైన పరమేశ్వరుణ్ణి మన హృదయంలో ధ్యానించాలి. శరభుణ్ణి తలంచుకుంటే శత్రుబాధలుండవు. అందుకే శంకరులు అంటారు, నా గుండె గుహలో సింహముంది నాకు భయం లేదన్నారు. అయ్యా ఇంట్లో డాబర్ మ్యాన్ ఉంటే ఇంటి యజమానికి భయం లేదు, వెళ్ళేవాడికి భయమేమో. అలాగే మన గుండె గుహలో సింహాన్ని పెంచుకోండి, ఎంతో ఆనందం. సింహం గుహలో ఉంటే ఒక్క నక్క అక్కడికి చేరదండి. అందుకే శివుణ్ణి చిత్తంలో చూసుకుంటే ఒక్క దుర్బుద్ధి అక్కడ పుట్టదు, అక్కడికి వెళ్ళదు. అందుకే ఆ లోపల సింహం ఉంటే చాలా ధైర్యంగా ఉండొచ్చు. పైగా సింహం నిద్రపోతుందిలే అని ఎవడు వెళ్ళలేడు. అక్కడది యువానం ఉపహత్నం ఉగ్రం, ఉగ్రంగా పూర్ణ శక్తులు బయట పెట్టి ఉంది. అది ఉగ్రం అంటే అర్థం. ఉగ్రం అంటే భయంకరం అని అర్థం కాదు, తన పూర్ణ శక్తులను బయట పెడితే ఉగ్రం. సూర్యుడిని చండు అని ఎప్పుడు అన్నారు? తనకున్న ప్రకాశం అంతా బయట పెడితే చండుడయ్యాడు. అందుకు ఉగ్ర అంటే పూర్ణ అని అర్థం, మరేమిటో కాదు. పూర్ణ స్వరూపుడై ఉన్నట్టు ఆ పరమేశ్వరుడు. అందుకే శంకరులు అంటారు, నా గుండె గుహలో ఒక సింహం ఉంది అని. పంచముఖుడు అని శివునికి పేరు, అంటే ఐదు ముఖాలు ఉన్నవాడని. సింహానికి కూడా పంచముఖం అని పేరు. అయితే అక్కడ పంచకి ఇక్కడ పంచకి అర్థం వేరు. అక్కడ పంచ అంటే విస్తారము అని అర్థం, ఇక్కడ పంచ అంటే ఐదు. అందుకే ఏ అర్థం తీసుకున్నా ఇక్కడ కరలగ్న మృగ కరీంద్ర భంగో ఘనశార్దూల విఖండనొస్త జంతు గిరిశో విశదాకృతిశ్చ చేతకుహరే పంచముఖోస్తి మే కుతోభీ. అయ్యా ఈ లోపల ఉన్న సింహం ఉందే, ఆ సింహం లేడిని చేత్తో పట్టుకుంది, ఇప్పటికే పెద్ద పెద్ద ఏనుగుల్ని పెద్ద పులిని చంపేసింది, అలాంటి చరిత్ర దీనికి. అలాంటి సింహం నా గుండెలో ఉంటే నాకు భయమే ఉందయ్యా అని చెప్పాడు. అంటే శివుడు మృగహస్తుడు, గజాసురుడు వ్యాఘ్రాసురుడు మొదలైన రాక్షసులను సంహరించాడు అని ఆయన చక్కగా పోల్చి చెప్పారు. అలాంటి పంచముఖుణ్ణి హృదయంలో ఉంచుకుంటే భయం లేదు అనే విషయాన్ని ఆయన్నే నిత్యం స్తోత్రం చేయమని చెప్పి
1: ఓం నమ శివాయ. డియర్ యూజర్స్ ఆఫ్ శైవం .org, we are very much delighted to let you all know that due to the shower of grace from Almighty Lord Shiva and the continuous support from esteemed users like you, our Shaivam.org website had passed 26 successful years of service in the world of Shaivam, and it is all set to sustain the same with lot more new features in the forthcoming years as well. Adding to that,

0: ಚೇತಿ ವಾ ಭಜ ಮನಃ ಶಿವಮೇವ ನಿರಂತರಂ ಭಜ ಮನಃ ಶಿವಮೇವ ನಿರಂತರಂ ಸಕಲ ಭುವನ ಭೂತ ಭಾವನಾಭ್ಯಾಂ ಜನನ ವಿನಾಶ ವಿಹೀನ ವಿಗ್ರಹಾಭ್ಯಾಂ ನರವರ ಯುವತೀ ವಪುರ್ಧರಾಭ್ಯಾಂ ಸತತಮಹಂ ಪ್ರಣತೋಸ್ಮಿ ಶಂಕರಾಭ್ಯಾಂ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶಿವಮಯಮೈನ ಸಭಾಸದಸ್ಸುಕು ನಮಸ್ಸುಲು ಶಿವುನಿ ಕಾರುಣ್ಯಂ ಶಿವುನಿ ಯೊಕ್ಕ ಅನುಗ್ರಹಂ ಭಕ್ತುಲ ಪಟ್ಲ ಎಲಾ ವರ್ಷಿಂಚಿಂದೋ ಚೆಪ್ಪೇಟಟುವಂಟಿ ಗಾಥಲೇ ಶಿವಲೀಲಾಮೃತ ತರಂಗಾಲು ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿಲೋ ದೇವತಾರಾಧನ ಅನ್ನೇಟటువంటి దానికి ఏ భేదములు వర్గ భేదాలు వర్ణ భేదాలు ఇత్యాదులు లేవు. గుండె నిండా స్వామిని కొలుచుకున్న వాళ్ళందరూ అందరి చేత పూజ్యులే. అది విశేషం. కనుకనే కన్నప్ప మొదలైనటువంటి చెంచులు జాలరి మనం చెప్పుకున్నటువంటి అత్తిపత్తారు మొదలైన వాళ్ళు వీళ్ళందరూ కూడా శివభక్తులుగా ఆరాధనలు పొందుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా మనం దక్షిణ దేశాన్ని పరిశీలిస్తే నాయనార్ల ఉత్సవాలు జరుగుతాయి. వీళ్ళు 63 నాయనార్లని చెప్పబడేవారు. ఈ 63 నాయనార్లలో రాజులున్నారు, నిరుపేదలున్నారు, మహాపండితులున్నారు, అత్యంత పామరులున్నారు, వేదవేత్తలైన విప్రులున్నారు, అక్షరం ముక్క రాకుండా కేవలం పొట్ట కోసం శ్రమించేటువంటి మామూలు దళిత జాతులు ఉన్నాయి. అందరూ కూడా పూజలు పొందుతూ ఉన్నారు. అది విశేషం. అందరికీ ఒకే ఆసనం మీద పూజలు, అందరికీ ఆరాధనలే. ఎందుకంటే శివభక్తి ఉందే అది నిజమైన సంపద. అది ఉన్నవాడే పూజ్యుడు అని చెప్తున్నారు. ఈ భక్తి సంపద ఈ దేశమంతా ప్రసరించింది. అలా ప్రసరించిన మహాక్షేత్రాల్లో శ్రీకాళహస్తి విశేషం ఏమిటి అంటే, మామూలుగా వివేకం ఉన్న మానవుడికి కైవల్యం ఇవ్వడమే కాదు, పురుగులకి జంతువులకి కూడా కైవల్యం ఇచ్చినటువంటి మహాక్షేత్రం శ్రీకాళహస్తి. ఆ పేరుతో పిలువబడుతున్నట్టు ఆయన శ్రీకాళహస్తీశ్వరుడు అంటేనే, నాయన నాకు సర్వము సమర్పించుకునే బుద్ధి ఒక్కటి ఉంటే చాలయ్యా నేను అనుగ్రహిస్తాను అనే అభయం ఆ పేర్లోనే ఉంది, శ్రీకాళహస్తి అని. ఆ పేరు తలుచుకుంటే చాలు, ఇప్పటికైనా ఆలస్యం జరగలేదు, మనం స్వామిని ఆశ్రయించవచ్చు అని. నీకు ఉపాధి ఉంది, వివేకం ఉంది, వెంటనే ఆశ్రయించు, ఆలస్యం వద్దు. అదే ఉపమన్యుతో వాళ్ళ అమ్మన్నది, విలంబనం మాకృతాహ, ఆలస్యం చెయ్యొద్దన్నాడు. ఎప్పుడో చూసుకుందానులేండి అంటే కుదరదట. ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడో అనేది వాయిదాలు వేసుకుంటే అది ఎప్పుడూ జరగదు. దానికి అన్నమయ్య అంటాడు, కడలుడిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసునకు కడమయ్యక్కడిది అని. ఒకడు సముద్రం దగ్గరికి వెళ్ళేట, స్నానం చేద్దాం అనుకున్నాడు, స్నానం చేయకుండా కూర్చున్నాడు. ఏనాయనా ఇంకా కూర్చున్నామంటే తరంగాలు తగ్గేకి స్నానం చేద్దాం అనుకుంటున్నాను అన్నట్టు. అవి తగ్గేది ఎప్పుడు, నువ్వు స్నానం చేసేది ఎప్పుడయ్యా? కనుక అన్నీ తీరిపోయాక భగవంతుని గురించి అంటే ఇవి తీరవు అని దొరకడు. అంత చక్కగా చెప్పాడు అన్నమయ్య. దాహమణగిన వెనుక తత్వమెరిగేదనన్న దాహమేళ అనగు తా తత్వమే మెరుగు, దేహంబు కల అన్ని దినములకును పదార్థ మోహమేలనగు తా ముదమేళ కలుగు. దేహం ఉన్ననాళ్ళు మోహం ఉంటుంది, మోహం ఉన్ననాళ్ళు అది తీర్చుకోవడానికే ప్రయత్నం, ఇంకా ఆయన ఎక్కడ దొరుకుతాడు? కనుక ఆలస్యం చేయకుండా సాధన చేయాలన్నాడు. ముందరెరిగిన వెనుక మొదలు మరచెదనన్న ముందరేమెరుగు తా మొదలేల మరచు. అందముగ తిరు వెంకటాద్రీసు మన్ననల కందు వెరిగిన మేలు కలనైనలేదు అని చెప్పాడు. అందువల్ల ఆలస్యం అనేటువంటి మాట ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడదు. ఈ విషయం దూర్జడి గారే చెప్తాడు.
1: దంతంబుల్ పడనప్పుడే తనువునం దారుడి ఉన్నప్పుడే వింతల్ మేనజరింపనప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే చింతింపన్వల మీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అని చెప్పారు. ఈ ఒక్క పద్యం చాలు ఆధ్యాత్మిక జాగృతికి. ఆ వయస్సు ఎప్పుడు అంటే దంతంబుల్ పడనప్పుడే, తనువునందు ఆరుఢి ఉన్నప్పుడే, శరీరంలో బలం ఉన్నప్పుడే, వింతల్ మేనజరింపనప్పుడే, శరీరాన్ని పరిశీలిస్తుంటే బోరుడు వింతలు కనబడుతూ ఉంటే ఉన్నట్టుండి అప్పటి వరకు నిగనగలాడుతున్న దేహంలో ఎన్ని మార్పులు కనబడుతూ ఉంటాయి వాటిని వింతలు అని, క్రమక్రమంగా కనబడుతూ ఉంటాయి వింతలు. ఆ దేహం పరిణామశీలము అని ఆ ప్రకృతి చెప్తూ ఉంటుంది. పాట ద్వారా ఏనా జాగృతం చెందు అని
0: అందుకే వింతల్ మేన జరింపనప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, కాంతాసంగము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే. జర అంటే వృద్ధాప్యం, అది రాకుండానే చింతింపన్వల మీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అని చెప్పారు. ఈ బుద్ధి రావాలంటే పురుగును చూసి నేర్చుకోవాలి. అది ఇప్పుడు ఆయన పేరులో శ్రీకాళహస్తి అని మూడుంది. ఇందులో శ్రీ అనేటటువంటిది, శ్రీ అనే శబ్దానికి అనేక అర్థములు ఉన్నాయనుకోండి, కానీ ఇక్కడ అర్థం మాత్రం సాలెపురుగు అని దాని అర్థం. ఈ సాలెపురుగు పేర్లు పెట్టుకున్నట్ట. ఆయన అనుగ్రహం చూడండి, పురుగుని అనుగ్రహించాడు సరే, కానీ ఒక పురుగుని నేను అనుగ్రహించాను గొప్పగా ఎవడైనా చెప్పుకుంటాడా? ఎవడో ఒక దేవతను అనుగ్రహించాను, ఒక మహాత్ముని అనుగ్రహించాను అంటే గొప్పగా చెప్పుకుంటాడు, కానీ ఒక పురుగుని అనుగ్రహించాను, ఒక పామును అనుగ్రహించాను, ఒక ఏనుగును అనుగ్రహించుకొని ఎవడైనా చెప్తాడండి? కానీ ఆయన చెప్తాడు నేను పురుగును అనుగ్రహించాను అని. అదేం బడాయి అండి అంటే, అది బడాయి కాదు, అభయం అని. పురుగునే అనుగ్రహించిన వాడిని నిన్ను మాత్రం అనుగ్రహించిన అని చెప్పాడు. కనుక ఆయన అనుగ్రహం పొందేటటువంటి బుద్ధి రావాలే గాని, అది ఇక్కడ గమనించితే ఈ కథని పరిశీలించండి ఎంత దివ్యంగా చెప్తున్నాడో. ముందు శ్రీ చరిత్ర చెప్తున్నాడు. శ్రీ చరిత్ర అంటే పురుగుగారి చరిత్ర అన్నమాట. కృతయుగ వేళ మర్కటక కీటక మొక్కటి పూర్వవాసనాగతమతి దేవదేవు కరకంధరు కొల్వదలంచి కుంభజక్షితిధర కన్యకంబు పరిశిక్త శరీరముతోడ ఆత్మనిర్గత బహుతంతు సంక్తి గృహ కల్పన శిల్ప కళా ప్రవీణతన్. ఎంత అద్భుతమైనటువంటి ఆ పద్యాలు చూడండి, అర్థం కాకపోయినా చెవిలో పడితే ధన్యులు, ముందు అది జరగనియండి. ఎంత అందమైనటువంటి భావన చూడండి, కృతయుగ వేళ, ఈనాటి కృతయుగంలో ఎప్పుడో అది. ఏ కృతయుగమో కూడా మనకు అనవసరం, మనకు కావలసింది కథ, కాలం కాదు. అది ఏం చేసిందంటే శిల్పం చూపించిందిట. శిల్పం అంటే ఆర్కిటెక్చర్. తన యొక్క శిల్పకళా నైపుణ్యాన్ని ప్రదర్శించింది సాలెపురుగు. ఎందుకంటే సాలెపురుగు పెద్ద ఇంజనీర్. ప్రకృతిలో మనం పరిశీలిస్తే ప్రకృతి నిండా పరమేశ్వరుడి యొక్క నైపుణ్యం కనబడుతూ ఉంటుంది. అందుకే భగవంతుడు ఎక్కడున్నాడయ్యా అంటే సర్వగతో రుద్రహ సర్వగతో రుద్రహ సర్వగతో రుద్రహ అని వేదం చెప్పింది. సర్వగతుడయ్యా రుద్రుడు అని. రుద్రుడు అంటేనే నేర్పరి అని ఒక అర్థం. రుద్రుడు మహానేర్పరి, విద్యల ప్రభు గనుక రుద్ర అంటే విద్యాధిదేవత అని ఒక అర్థం. అనేక అర్థాల్లో ఇది ఒక అర్థం. విద్యాధిదేవత అంటే రుద్రుడు అని సర్వగత. విద్యాధిదేవత అయిన రుద్రుడు సర్వగతుడు అంటే ప్రపంచంలో అంతటా ఉన్నాడు. అంటే భగవంతుడి యొక్క నేర్పరితనం ప్రకృతిలో అనేక చోట్ల కనబడుతుంది. మీరు గమనించండి, మనం అనుకుంటాం మనుష్యుడు గొప్ప మనుష్యుడు గొప్ప అని. వీడు ఎలా అనుకుంటున్నాడో అవి ఎలా అనుకుంటున్నాయో మనకేం తెలుస్తుంది. మనకు మనం గొప్ప అనుకుంటే సరిపోలేదు. వాటిని చూస్తే మనం ఎంత అల్పులమో తెలుస్తుంది. ఒక గిజిగాని గూడిని పరిశీలిస్తే తెలుస్తుంది ఏ ఇంజనీరింగ్ టెక్నాలజీతో ఏ మిషనరీతో ఆ గూడు మనం కట్టగలం. అలాగే తన నోటి నుండి వచ్చినటువంటి దారాలతో ఒక గొప్ప గూడిని కట్టుకుని, తన నోటి నుంచి వచ్చిన దారాలతో గూడు కొట్టుకుని అందులో తాను నివసిస్తూ అందులో పడిన వాటిని తాను భక్షణ చేస్తూ మళ్ళీ అవసరం తీరిపోయి లోపలికి లాక్కునేటువంటి సాలెపురుగును చూస్తే, మనం మన అహంకారాన్ని విడిచి గమనిస్తే ఎంత గొప్పతనం అందులో మనం గమనించవచ్చు. ఈ కథ ద్వారా అది కూడా మనం గమనించాలి. హీనంగా చూడకు దేన్ని అంటాడు నవకవి. నవకవి కాదు, భారతీయ పురాతన కవే చెప్పాడు హీనంగా చూడక దేన్ని. ప్రతిదానిలో రుద్రుడున్నాడు, అదే రుద్ర నమకమంతా ఘోషిస్తుంది. అన్ని చోట్ల రుద్రుడున్నాడయ్యా అని అందరినీ నమస్కరించింది రుద్రం. కనిపించే ప్రతి వస్తువుని నమస్కరించింది. స్థావర జంగమాత్మకమైన జగత్తు నిండా కూడా ఉన్నటువంటి వాడు రుద్రుడు. ఏ రుద్రో అగ్నౌ అప్సు ఏ ఓషధీషు ఏ పృథివ్యాం ఏ దివి ఏషామన్నం అని చెప్తూ సర్వే సర్వత్రా ఉన్నటువంటి వాడు ఆ రుద్రుడు. సర్వవ్యాపకమైనటువంటి వాడు రుద్రుడు. ఆ రుద్ర నైపుణ్యం ఒక్కొక్కడి బుద్ధిలో ప్రవేశిస్తుంది, అదే స్కిల్ అంటే. అలాంటి స్కిల్ని గమనిస్తే ఈ సాలెపురుగు తన యొక్క సమస్తమైన స్కిల్ని కూడా శివుడికి ధారాదత్తం చేసింది. విశేషం అది. ఆ నైపుణ్యాన్ని ఏం చేసిందంటే శివుడి కోసం వినియోగించింది. ఆమె బుద్ధి పుట్టింది ఒక్కసారి. ఆ పైన ఉన్నది సాలెపురుగు, శివుడు కనబడ్డాడు. ఎందుకో తెలియదు భక్తి కలిగింది. ఎందుకు భక్తి కలిగింది అంటే పూర్వవాసనాగతమతి అని మాట వేశారు ఇక్కడ. పూర్వజన్మవాసనల వల్ల కలిగింది అది. అది లేకపోతే ఇది కలగదు. అందుకే జంతుర్ విగత పాపస్య, అనేక జన్మల పుణ్యముల వల్ల పాపము పోయిన హృదయానికి భక్తి అనేది ఉదయిస్తుంది అని. ఇతర పూర్వజన్మలు ఎన్నో మనకు అనవసరం, కానీ వాటన్నిటి కారణంగా శివునిపై భక్తి ప్రేమ అనేది కలిగింది. ఆ ప్రేమతో ఏం చేశాడంటే ఏదైనా శివుడికి ఇవ్వాలనుకున్నాడు. తన దగ్గర ఉన్నది ఏమిటి, తన నైపుణ్యం ఏమిటి, తన నైపుణ్యం ఏమిటి అంటే ఇదిగో ఇది కట్టుకోవడం, అదొక్కటే దానికి తెలిసింది. పైగా వేదాలు పరబ్రహ్మనే సాలిపురుగుతో పోల్చే ఊర్ణనాభి అని. సాలిపురుగు ఎలాగైతే తన నుంచి జగత్తంతా నిర్మాణం చేసుకుని మళ్ళీ లీనం చేసుకుంటుందో అలా విశ్వ నిర్మాణం చేసి తిరిగి తనలో లీనం చేసుకునే పరమాత్మ అని ఊర్ణనాభితో పరమాత్మనే పోల్చే అంటే చూడండి విశేషం. మొత్తానికి అటువంటి సాలిపురుగు తనకొచ్చినటువంటి నైపుణ్యం మొత్తం శివుడికే ధారాతత్వం చేసింది. అంటే అర్థం, మనకు తెలిసిన విద్యని ఈశాన సర్వ విద్యానాం అయినటువంటి ఈశ్వరుడికి సమర్పణ చేస్తే అది కైవల్యాన్ని ఇస్తుంది అనేటువంటి దాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఎవరికి తోచిన విద్య వాళ్ళకే. సాలెపురుగు మన దృష్టిలో అల్పమైతే మనం మరొకరి దృష్టిలో మనము అల్పులమే. మానవుడి కన్నా మహోన్నతమైన జాతులు చాలా ఉన్నాయి. వీడు ఇక్కడ దాకా వచ్చాడు కనుక పైనేది లేదనుకుంటున్నాడు. అలాగే చీమ కూడా నాకన్నా గొప్పవాళ్ళు లేడని తిరుగుతోందేమో మనకే తెలుసు. అలాగే ఎవరికి వాళ్ళు అలా అనుకోవడం ఈ సృష్టిలో ఉన్న లక్షణం. ఎందుకంటే ఈ గొప్ప అందరికన్నా ఎవడు గొప్పవాడో, ఎవడికి మించి గొప్పవాడు లేడు, వాడు సర్వజీవుల్లో ఉండడం వల్లనే ఎవడికి వాడు గొప్ప అనుకుంటున్నాడు. ఇది ఒక రహస్యం. మీరు గమనించితే ఆలోచిస్తే ఈ ఒక్క మాటను మీరు భావన చేస్తే ఆత్మదర్శనం అంటే ఏంటో ఈ ఒక్కనే వ్యాఖ్యానిస్తే మళ్ళీ రమణ మహర్షి నేను వస్తాడు బయటికి. అందువల్ల ఆ వ్యాఖ్యానంలోకి వెళ్ళద్దు, సాలిపురుగు దగ్గర ఉందాం. ఇది ఏం చేసినది అంటే గృహకల్పన శిల్ప కళా ప్రవీణతన్. ఈమెకి తెలిసింది ఏమిటంటే గృహకల్పన శిల్ప కళా ప్రవీణత. అంత గొప్ప విషయం చూడండి, చక్కగా ఇళ్ళు కట్టేటటువంటి తన యొక్క శిల్పకళ నైపుణ్యాన్ని చూపించిందిట. అంటే శివుడికి గుడులు కడుతోంది అని చెప్తున్నాడు. ఆ గుడులు ఎలా కట్టిందంటే ఏదో మామూలుగా బూజుతో కట్టేసి ఇక్కడ ఉండు అనకుండా ఆ గుడులు కూడా చాలా గొప్పగా కట్టిందిట. ఆ దారపు గుడుల్లోనే బోల్డ్ ప్రాకారాలు, చిన్న చిన్న మందిరాలు, పాకశాల, ప్రదక్షిణాయతనం అన్ని నిర్మాణం చేసిందిట. ప్రాకారములు, గోపురమ్ములు, కొలువు కూటములు, నర్తన మందిరములు, కోసగేఘములు, పందిళ్ళు, కెలీ నివాసంబులు, అంతఃప్రదక్షిణా అజతన వీధి, ఉపహార భోగమండపము, గర్భగృహంబు, పరిణయ హైమవైభవ నిశాంతము, అంతఃపురంబు, కక్ష్యాంతరములు, జాలకంబులు, మేడలు, ఇన్ని కట్టిందిట. అన్ని నిర్మాణాలు చేసింది. గుడికి ఎన్ని లక్షణాలు ఉండాలి, అన్ని ప్రాకారాలు కట్టింది, గోపురాలు కట్టింది, ఆ మధ్యలో ఉండవలసిన కొలువు కూటములు, సభామందిరాలు. స్వామి మామూలు వాడు కాదు కదా, ఆయన ఉన్నాడు అంటే ఆయనకు పెద్ద డ్యాన్సింగ్ హాల్ కావాలి. నిత్యనర్తకుడు ఆయన, ప్రదోష వేళల్లో నాట్యం చేయాలి, దేవతలందరూ వస్తారు, వాళ్ళందరూ హాయిగా కూర్చోవడానికి. శివాలయాల్లో చాలా విశిష్టం అది. అందుకే దక్షిణాది ఆలయాలు, శివాలయాలు విస్తృతంగా ఉండడానికి కారణం అక్కడ ప్రదోష వేళ ఆయన చేసే తాండవ సభలు కడతారు. అవి నర్తన మందిరములు అంటారు. ఇక కోశగేఘములు, దేవాలయ ఆదాయాదులు, ఇంకా భాండారాలు దాచుకోవడానికి కోశములు కడతారు, భాండాగారాలు కడతారు. ఇక పందిళ్ళు, ఇక కేళీ నివాసంబులు, అంతఃప్రదక్షిణాయతన వేది, శివుణ్ణి ఉత్సవ విగ్రహాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క సేవ కోసం ఒక్కొక్క చోట ఉంచడానికి ఏవే చోట్లు ఉంటాయో కేళీ నివాసములు. ఇక ఆలయంలో ప్రదక్షిణ చేయడానికి గాను అంతఃప్రదక్షిణాయతన వీధి, ఆ లోపల ప్రదక్షిణ చేయడానికి అనువైన చోటుట. ఎక్కడ రాజీ పడలేదు, ఎక్కడ తక్కువ చేయలేదు, అంత సమగ్రంగా కట్టిందిట. ఇక ఆయనకు భోజన మందిరం కూడా నిర్మాణం చేసి కళ్యాణ మండపం కూడా కట్టినది. కక్ష్యాంతరమ్ములు, అందులో మళ్ళీ జాలకంబులు, మేడలు అంటే మంచి తలుపులు, కిటికీలు అన్నీ మొత్తం ఏర్పాటు చేసిందిట. చేస్తే ఆయన కూడా ఆనందంగా ఉన్నాడు. ఇవి కాక శివాలయం అనగానే పరివార దేవతలు ఉంటారు కదా, వాళ్లకు కూడా ఆలయాలు నిర్మాణం చేసిందిట. ఎవరు ఉంటే ఇభముఖ అనలజాత చండీశ పుండరీకలోచన మాతృకాలోకనయన దక్షిణామూర్తి వటుకాది దైవతముల నిలయములు కట్టి అత్యంత నిష్ఠతోడా. ఇభముఖుడు అంటే గణపతి. గణపతికి, కుమారస్వామికి, చండీశ్వరుడికి, నారాయణునికి, సప్త మాతృకులకి, అదేవిధంగా దక్షిణామూర్తికి, వటుక భైరవాది భైరవ దేవతలకి, క్షేత్రపాలకులకి, వీళ్ళందరికీ కూడా ఆలయాలు నిర్మాణం చేసింది. ఒక సమగ్రమైన మహాదేవాలయం నిర్మాణం చేసిందిట. ఏంటండి మరి చిత్రం, శివుడేమో ఆ సాలపురుగు కట్టి ఇంత దేవాలయం అంటే ఎంత, అందులో ఇన్నున్నాయా, అందులోకి వెళ్ళి శివుడు ఉండగలడా అంటే మనం కట్టే దేవాలయాల్లో మాత్రం వచ్చి ఉంటాడు ఆయన. మనకు మన దేవాలయాలు ఎంత పెద్దో దానికి దాని దేవాలయం అంతే పెద్ద. అంటే ఏ జీవికి ఆ జీవికి ప్రపంచం రిలేటివ్, థియరీ ఆఫ్ రిలేటివిటీ. దేశం కానీ కాలం కానీ ఏ జీవికి ఏదో అది, వాడి దేశం వాడిది, వాడి కాలం వాడిది. అందుకు ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళి ఒకటి అడిగట్ట, స్వామి ఎన్ని లోకాలు ఉన్నాయి స్వామి అని. వెంటనే ఆయన చెప్పాడు, ఆవిడ లోకం వాడిది నాయన. ఈ విధంగా అది ఆలోచించి చూస్తే చాలా రహస్యం ఉంది. అలాగే తన దేవుని తనకి శివుడు, తను కట్టిన దేవాలయంలో తాను ఉంటాడు. లేకపోతే శివుడు విశ్వేశ్వరుడు విశ్వరూపుడు అంటే ఒక్కసారి ఆలోచిస్తే అనంత భువనం అనగా ఎంత, అనంత భువనంలో ఈ పృథ్వీ ఎంత, ఈ పృథ్వీలో మనముండే చోటు ఎంత, మనముండే ఇల్లు ఎంత, మనం పెట్టెంత, ఆ పెట్టెలో శివుడు ఎంత. ఇలా ఆలోచిస్తే మనం కట్టే మందిరాలు ఆ విశ్వేశ్వరుడు విశ్వవ్యాపకుడు ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతయీ అస్తోకాపృత మే కమీష మనీషం రుద్రానువాకాం జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం అని శివుణ్ణి నమస్కరించినప్పుడు ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర, ఎక్కడో పాతాళ లోకాల నుంచి మనకు కనబడినటువంటి ఊర్ధ్వలోకాల వరకు ఉన్నట్ట శివుడు. అంత శివుణ్ణి మనం కట్టించుకునే దేవాలయాల్లో కట్టిపడేయగలమా? మనమే కట్టిపడేయగలిగినప్పుడు సాలిపురుగు కూడా కట్టిపడేయగలదు. ఈ ఒక్క కథని ఏదో సాలిపురుగు కథ అని తీసిపారేయద్దు, శివుడే తీసిపారేయలేదు, ఏదో ఉంది కనుక. కాబట్టి మనం కూడా అక్కడ ఆలోచించి అర్థం చేసుకుని ఆచరించవలసినటువంటి రహస్యాలు చాలా ఉన్నాయన్నమాట. ఈ విధంగా కట్టుకుని అంత ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఆ శివుడు కూడా దానికి ఎంత సొగసిచ్చాడో చూడండి. అసలు మామూలుగా లేవుట ఆ గుళ్ళు ఎంత అందంగా ఉన్నాయంటే, ప్రాతకాల తుషార శీకర చయ ప్రాప్తిన్ లసన్ మొక్తి కోపేతాగారములట్లు చెల్వసగి తద్బిందు చటా ఖజ్జోత ఛాయల కొంతసేపు బహురత్నోద్దీర్ణ గేహంబులై లూతా కల్పిత తంతు సద్వములు ఒల్చున్ చెప్ప చిత్రంబులై. లూత అంటే సాలిపురుగు, ఏ వేదంబు పఠించే లూత అని చెప్పాడు ఆయన. లూత అంటే సాలిపురుగు అనమాట. ఈ లూతాకల్పిత తంతు సద్మములు, తంతు అంటే దారం, సద్మము అంటే ఇళ్ళు. సాలెపురుగు కట్టినటువంటి దారపు గూళ్ళు ఉన్నాయే, దారపు గుళ్ళు, గూళ్ళు కావు. ఈ దారపు గుళ్ళు ఎలా ఉన్నాయంటే, ఉదయాన్నే మనం చూస్తే సూర్యోదయాత్ పూర్వం రాత్రంతా మంచు బిందువులు పడి ముత్యాల మేడల్లా ఉన్నాయట. ఎంత చక్కగా వర్ణించాడు చూడండి. కొంతసేపు అయ్యేటప్పటికల్లా ఆ సూర్యకిరణములు పడ్డాయి, సూర్యకిరణములు కానీ నీటి బిందువుల మీద పడితే సప్తవర్ణాలు అందులో చేస్తాయి. అదేవిధంగా ఈ మంచు బిందువుల మీద ఆ సూర్యుని యొక్క కాంతి కిరణాలు పడి ఇవన్నీ కూడా రత్నాల మందిరాల్లా కనబడుతున్నాయట. ఎంత విశేషంగా చెప్పారు చూడండి. ఇది ధూర్జడి గారి దృష్టి ఎంత గొప్పగా ఉన్నది అంటే, పాపం సాలిపురుగు కట్టినప్పటికీ శివుడి కోసం కట్టింది కనుక అందులో కూడా శోభను దర్శిస్తున్నాడు కవి. అది విశేషం. పైగా ఆయన పేరు ధూర్జటి. ధూర్జటి అంటే బాగా జటాజోటం గలవాడు అంటే, ఆయన కొలిచిన దైవం పేరు ధుర్జటి, దైవం పేరు తాను పెట్టుకున్నాడు. అంత శివునికి అభిన్నుడైనటువంటి మహాభక్తుడు, అందుకే ఇంత చక్కగా దర్శిస్తున్నాడు. అయితే ఈ సాలిపురుగు గుళ్ళు కట్టే స్థనమానాన్ని తాను కూర్చోలేదు. రోజు పని ఏమిటంటే అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, ఎక్కడా ఏమీ ఇబ్బంది లేదు కదా ఈ గుళ్ళు అని వాచ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. ఈ విధంగా దానికి గుళ్ళు నిర్మాణం చేయడమే కాక ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఆ గుళ్ళలో చూసుకుంటూ ఆ శివుడికి తనకు తోచినట్లుగా ఆరాధన చేసుకుంటూ ఉన్నది ఆ సాలిపురుగు. అంత సాలిపురుగు కూడా తనదైన ఒక మహాప్రపంచం ఉన్నదనమాట. ఈ విధంగా తీరుగ ఈ గతి నిండులు తీరగ కట్టియును గాలి త్రెవ్విన పోగుల్ జారిన పోగులు అదుకం దీరుపనే కాని నిలువదీరక దినము. దాని పాప క్షణం తీరగలేదు, ఎందుకంటే ఏదైనా పెద్ద గాలి కానీ వీస్తే పై అడవిలో ఉన్నాడు ఆయనప్పటికి, ఇంకా పై మందిరాలు ఏమి పెద్ద లేవు పాపం. ఆ అడవిలో ఉన్నప్పుడు ఆ గాలికి తెగిపోతున్నాయట. ఆ తెగిపోయినప్పుడు వెళ్ళి అతికించుకోవడం అన్ని చోట్ల చూసుకుని, ఇంకా దీన్ని ఇంకేం చేస్తే బాగుంటుందని ఆలోచించి మరేవో మార్పులు చేసుకోవడం, ఇలాగ రోజంతా అదే పని. ఇలాగ ఎంతకాలం, పండవలసిన సమయం వస్తుందిగా, ఆ సమయం వస్తుంది. సేవింపంగ చలంది నేమము పరీక్షింపన్ లలాటాక్షుడు ఆత్మావాసంబున ఉన్న దీపశిక కీలాభీల తీవ్ర ప్రభావ్యవిద్ధాంబరమై. ఏ భక్తుడో స్వామి దగ్గర వెలిగించి వెళ్ళినటువంటి ఒక దీపపు జ్వాల పెరిగిందిట ఒక్కసారి. ఎందుకు పెరిగింది అంటే లలాటాక్షుడు సంకల్పం చేత అన్నాడు. శివుడికి ఎన్నో పేర్లుంటే లలాటాక్షుడు అని మాట వేయాలి ఎందుకు? ప్రతి చోట కవుల్ని ఇలా పరిశీలించాలి. ఏక శబ్ద సుప్రయుక్త సమ్యక్ జ్ఞాత స్వర్గేలోకే కామదుర్భవతి అని వేదం చెప్తుంది. ఒక్క శబ్దాన్ని చక్కగా సరి అయిన చోట ప్రయోగం చేస్తే వాడికి ఊర్ధ్వలోకాలు లభిస్తాయట. మాట అంటే అంత గొప్పది, దేవతలు గమనిస్తారు. అందుకు కవులు ఎంత మహర్షి తుల్యులైతే ఇలాంటి మాటలు పెడతారో చూడండి. అక్కడ ఉన్నటువంటి దీపశిఖని పెంచట శివుడు. ఏ శివుడు పెంచాడంటే లలాటాక్షుడని శివుడు పెంచాడన్నాడు. అంటే నిప్పు కంటి దేవర వాడు, అందుకోసమే నిప్పును రాజేశాడు అని. ఆ పదం అంత ఔచిత్యంగా ప్రయోగించాలి, అది విశేషం. అంతేగాని గంగాధరుడైన శివుడు అగ్నిని ప్రజ్వలింపజేసాడు అంటే రెండిటికి పూర్తి అసంగతం, అది నిప్పు ఆర్పేదే కానీ నిప్పు పుట్టించేది కాదు. లలాటాక్షుడు అని వెయ్యాలి, కనుక మాట ఎలా వెయ్యాలి అనేది నేర్చుకోవాలన్నమాట కబురి దగ్గర. అందుకైనా చదవాలి మాటలు ఎలా మాట్లాడాలి ఎలా ప్రయోగించాలి. ఈ లలాటాక్షుడు ఈ విధంగా దాన్ని పెంచగానే ఈ కట్టుకున్న భవంతులన్నీ మొత్తం క్షణంలో కాలి బుడిదైపోయాడు. ఒక్కసారి మనం సాలెపురుగుతో తారాత్మ్యం చెంది ఆలోచించితే ఎంత దుఃఖం వస్తుందండి, ఎంత ఏడిచిందో పాపం. కళ్ళ నీళ్ళు వచ్చేట తాను వెళ్ళి గోడకు అతుక్కుపోయింది, ఇది మొత్తం దగ్ధమైపోయింది చూసినది. ఇది పెక్కేడులు పట్టెన్ సదనంబులు కట్ట నాకు శంభుని కొరకు, తుది కుమ్మరికొక ఏడును గుదికొక మాట పెట్టన్న మాటకు సరివచ్చింది. ఎన్నాళ్ళు పట్టిందో నాకు ఒక్కొక్క మందిరం కట్టడానికి, ప్లాన్ తీసుకోవడానికి, ఆ వచ్చిన ప్లాన్ని నిర్మాణం చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది నాకు, ఎన్నాళ్ళు పడితే ఈ దీపాన్ని క్షణం పట్టిందా నాశనం చేయడానికి. ఇది ఎలా ఉన్నది అంటే సంవత్సరం పాటు కష్టపడి ఒక కుమ్మరివాడు కుండలన్నీ చేసి దొంతి పెట్టుకుంటే ఎవడో దుర్మార్గుడు వెళ్ళి ఒక గుద్దు గుద్ది మొత్తం పడేసి బూడిది చేసినట్టు అయిపోయింది నా పరిస్థితి అనుకున్నదిట. ఆ సామెత కూడా ఎంత చక్కగా వేసాడో చూడండి, ఇలా అయిపోయింది నా పరిస్థితి. చూసారా, కన్స్ట్రక్షన్కి టైం కానీ డిస్ట్రక్షన్కి టైం లేదు, నాశనం సులభంగా జరిగిపోతుంది, నిర్మాణమే కష్టం. కనుక నిర్మాణాత్మకమైన కృషి చేయడానికి ఒక్కొక్క మహానుభావుడు ఎంత తపస్సు చేస్తాడు. అయితే ఏదో పోతే పోయిందిలే దేవాలయమే కదా అని ఊరుకోలేదు. అలా ఊరుకుంటే భక్తుడు కాదు, దేవాలయాలు నాశనం అయిపోతే ఊరుకుంటూ చూసేవాడు భక్తుడు అవడు, వాడిని భగవంతుడు మెచ్చడు. సాలెపురుగు నుంచి నేర్చుకోవాలి మనం, మన దేవాలయాలు నాశనమైపోతే తిరిగి నిర్మించుకోవాలి అనేటువంటి వేదన సాలెపురుగు నుంచి నేర్చుకోవాలి. కటకటనే ప్రయాసమున్న కట్టిన ఎండ్లను కాల్చ దీపము ఇంతట వడి దీని మృంగక వృధావసింపగ కోపమారునే అటమటమైన జీవనము నందలి మోహము చాలు నంచు ఉత్కటగత దీపకానల శిఖా వివరంబుల త్రవబోవగన్. ఎంత బాగా ఆలోచించి చూడండి, ఎంతో కష్టపడి కట్టుకున్నాను ఈ మందిరాన్ని, ఎంత ఆలోచించి కట్టుకున్నాను, తగలబెట్టిన దీపానికి తెలియదు దీనిలో ఏ భావం ఉందో. ఒక్కొక్క మహానుభావుడు కట్టిన మందిరాలు చూస్తే మన దేశంలో ఏదో దేవుడి నమ్మకం కోసం కట్టుకున్నామండి అక్కడికి వెళతాం అంటే అజ్ఞానం. ఈ దేశంలో ప్రతి దేవాలయం కూడా ఒక విద్యాలయం, ఈ దేశపు ప్రతిభ అంతా కూడా ప్రతిష్ఠించుకున్నటువంటి గొప్ప విజ్ఞాన కేంద్రం ప్రతి దేవాలయం ఈ దేశంలో, బాగా గుర్తుంచుకోండి. ఒక్కొక్క దేవాలయానికి వెళ్ళి చూస్తే పాశ్చాత్య మేధావులు కూడా కళ్ళు తిరుగుతున్నాయి, ఏ టెక్నాలజీతో ఈ దేవాలయ నిర్మాణం చేశారో ఇప్పటికీ మనకు అర్థం కాదు. అసలు దేవాలయాన్ని ఎలా చూడాలో కూడా తెలియట్లేదు మనకి, అటువంటి దుస్థితికి వచ్చాం మనం. ఒక గుడికి వెళ్తే తిన్నగా టికెట్ కొనుక్కోవడం, స్పెషల్ అర్చన మామూలు అర్చన చూసుకొచ్చేయడం, పుణ్యం ఎంత వచ్చిందో లెక్క కట్టుకోవడం, పాపాలు పోయి ఉంటాయని భ్రమపడ్డం రావడం, ఇదే జరుగుతుంది. కానీ ఒక్కసారి ఆ దేవాలయానికి వెళ్ళి మన పూర్వీకుల యొక్క మేధస్సు ఎలా భగవదర్పణం చేశారో గమనించండి, ఎలా భగవదర్పణం చేశారు, ఒక దేవాలయాన్ని పరిశీలించడం ఎలాగా. ఒక్కసారి హంపీనగరం మీరు వెళ్ళి చూస్తే, ఉదాహరణకి ఇలాంటివి ఎన్నెన్నున్నాయో ఈ దేశంలో, ఒక్కసారి హంపీనగరం వెళ్ళి చూస్తే అక్కడ ఒక పాడుపడ్డ నరసింహస్వామి ఆలయం ఉంది, అందులోకి మీరు వెళ్ళి చూస్తే సంగీత మందిరం అని ఇప్పటికీ అక్కడ ఉంటుంది విశేషంగా. ఈ సంగీత మందిరంలో అపూర్వమైనటువంటి శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పం ఒక స్తంభంలో చిన్న స్తంభాలు 7 ఉంటాయి, దాని దగ్గర ఒక సలభంజికి ఉంటుంది, అంటే ఒక స్త్రీ ఆకృతి కలిగిన శిల్పం. ఒక్కొక్క స్త్రీ ఆకృతి ఒక్కొక్క జంత్రవాద్యాన్ని పట్టుకుని ఉంటుంది. ఇది పరిశీలించే తీరు, అంతేగాని బండలాగి వెళ్ళి ఒక రాయిని చూసినట్టు చూడడం కాదు. పరిశీలించితే చిక్కిల్లి మెర్రుంగు సన్న నగిషీపని బంగరు సేత మెచ్చలే అని విశ్వనాథ వారు అన్నట్టు, ఆ పని తీరు చూస్తే మనకు ఆహా ఇటువంటి శిల్పులు ఏనాడు పుట్టేరు ఈ దేశంలో, ఏ యంత్రములు లేని రోజుల్లో ఇంత మహాశిఖరాలు మహాగోపురాలు, వాటి మీద అద్భుతమైన పురాణ కథలు చిత్రించినటువంటి మహాశిల్పులు మహోపాసకులు పుట్టారే. ఇలా ప్రతి విద్యలోని మహాత్ములు పుట్టారు మనకి, అవి శిలల మీద ఉన్నాయి గనక శిథిలాలైనా మిగిలే. ఇంకా ఎన్ని విద్యలు ఎలా పోయాయో, ఎన్ని గ్రంథాలు తగలబడిపోయాయో, తగల బెట్టబడ్డాయో తలంచుకుంటే ఈ జాతికి ఈ మహాసంస్కృతికి జరిగిన ద్రోహాన్ని చూస్తే మనం విచారించాలి. ఇప్పటికీ మేల్కోనందుకు ఇంకా బాధపడాలి. ఇక్కడ ఆ శిల్పాలను గమనిస్తే మీకు కలిగే ఆశ్చర్యం ఏమిటి అంటే, ఆ చిన్న 7 శిల్ప 7 స్తంభముల్ని కొడితే సప్త స్వరాలు పలుకుతాయి. అంటే ఒక్కొక్క శిల ఒక్కొక్క నోట్టు పలుకుతుంది, చూడ్డానికి ఏడు ఒక్కలాగా ఉంటాయి.
2: ఓం నమః శివాయ.
3: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
2: ఓం నమః శివాయ.

శ్రీకంఠాధిపదో కవిత్యాహోరణ కృషే నివాదేతాహాను అప్సరాష్ట్రుషేమానం రక్షమ ఫల

ప్రథమేణ జగమేణ సహతే ప్రజాపతి ప్రథమ శకన పరాపదే సమస్యాహరే స్వేగమేణమాహరీమే వై నమాయోపాయమగ్రే నమాయ క్షీరం జయ్ మధ్యే నమాయ ప్రదేశ

సంతమరింద్రం తో ప్రజాయంతయ్యాజాయమాన ప్రజోయ్యాగ్రంథే రుద్రాయమానభ్యాధ్యాత్రమాన ధ్యానం మంథతి భవ్యాన్నాయ సర్వాదేవ

ఆత్మన్యవేజ్యేవాజ్యప్రాణంజోయ్యేత్రేంద్రయ్యేవాజిపరిష్పరోపోరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపర

ఆత్మైకాదశోయామోనేవృతృప్త్యాపజ్జతిహృదయ్యాగ్రేవ్యక్షసజిహ్వాయాదరక్షసోయస్మైహృదయ్యాగిరక్షసజిహ్వయామదయజ్జిహ్వయామదీర్ఘ

పంచజనం ప్రజనాశమాయూరా యజుర్మే అశ్వదేవా ఇంద్రో నిత్యాత్మ ఋషి యథామసో మధుకర సంభర

పురాణాయామి నిత్యమానాయామి యత్ర కర్మే అశ్వేనాధారకేణ మరువరాంతం భువస్వని యథావశ్యస్వహే మాచరమావయాః

ధావతి చేస్తే లక్షం విశ్వరాయే పాదో గంధిశ్చయ బృహస్పతి వాహం బలం వాచా విశ్వం ధయా వికర

ఆచార్యం అంతరిక్షం మధ్యం నిరపాశ్రయోపక్షే సత్యం సత్యం జగోహే విశ్వం సత్యం శ్రద్ధా ప్రాణో నిరాక్షిరా ఏకమాన పరిమితో నిత్యో నిరగ పంచోడన